ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 7 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, రాయపురోలు సుబ్బారావు గారి రచన. సంగీతం బండారు చిట్టిబాబు గారు.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:50. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలీ.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై ఆశీష్ ఏబ్రహాం. Prime Minister Narendra Modi will embark on a three-day state visit to Seychelles this morning to attend the Golden Jubilee celebrations of the National Day of Seychelles as the guest of honour. PM last visited Seychelles in 2015. External Affairs Ministry said in a statement that a contingent of the Indian Defence Forces along with two Indian Navy ships will participate in the celebrations. During the visit, Prime Minister will hold talks with President of Seychelles, Dr. Patrick Hermini, and review the full spectrum of bilateral cooperation and exchange views on regional and international issues of mutual interest. Union Home Minister Amit Shah will launch the country's first

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన.

శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజన్ శీర్షికనే మీరు ఇంతవరకు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన సంకలనం శ్రీ స్వామి యతిరాజానంద్ గారు. పఠనం కె కామాక్ష.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివేకానందుని పేరు వినని భారతీయులు చాలా అరుదు. వారి ఆదర్శ జీవితం అనుకరణయోగ్యమైనది. వారి ఉపదేశాలలో వీసమంతైనా మనం అనుసరిస్తే మన జన్మ ధన్యమైనట్లే. వారు మానవ కోటికొసిగిన సందేశాలు అమూల్యమైనవి. ఈ మహావ్యక్తి జీవితంలోని ఆధ్యాత్మిక శక్తుల అంతూ పొంతూ తెలుసుకోవాలంటే వేరొక వివేకానందుడు కావాలి. నేనిచ్చిన సందేశం 1500 ఏళ్ల వరకు తీవ్రంగా పనిచేస్తుందని వారే చెప్పుకున్నారు. సంఘ సంస్కర్తలను గురించి మాట్లాడుతూ, రూట్ అండ్ బ్రెయిన్ రిఫార్మేషన్ కావాలంటారు వివేకానంద స్వామి. దేశంలో ఉన్న కులమత పద్ధతులను పూర్తిగా ఖండించకపోయినా దేశాభ్యుదయ నిరోధక వ్యవస్థను, ఈ కాలపు వంశ పారంపర్యాయ కుల పద్ధతిపై ఆయనకేమాత్రం ప్రీతి లేదు. భారతీయులు సాంప్రదాయబద్ధ మూఢ విశ్వాసపరాయణ దయాహీన మిథ్యాచార నాస్తిక బీరులై వ్యర్థ జీవితాలను గడపడం వల్ల ప్రయోజనం శూన్యమని నొక్కి చెప్పారు. నా దేశంలో ఒక కుక్క పస్తుపడి ఉన్నా దానికి తిండినిచ్చే వరకు నేను పుడుతూ ఉంటాను అని ఒక సాంఘిక సంస్కర్తతో చెప్పారు. సంఘసేవను గురించి మాట్లాడుతూ, మీరు పూజ చేస్తున్న 33 కోట్ల దేవతలను కొంతకాలం పరుండనివ్వండి. మీ చుట్టుపక్కలనున్న దరిద్రులు, అభాగ్యులు, నిరక్షరాస్యులు, పేద రోగులు మీ దేవతలు కానివ్వండి. వారి సేవతో మీరు ముక్తిని పొందుతారు అన్నారు. స్వార్థాన్ని గురించి చెప్తూ, భగవంతుని గురించి వివిధ సిద్ధాంతాలను తెలుసుకోవాలన్న చింత నాకు లేదు అని చెప్పిన ప్రవక్త బుద్ధుడొక్కడే. ఆత్మను గురించి అనేక నిగూఢ సిద్ధాంతాలను చర్చించినందువల్ల కలిగే ప్రయోజనమేముంది? మంచిని చెయ్యి, మంచిగా ఉండు, ఇదే నీకు మోక్షాన్ని ఒసుగుతుంది, ఇదే సత్యాన్ని మీచే దర్శింపజేస్తుంది. ధనాన్ని కానీ కీర్తిని కానీ కోరకుండా నిష్కామంగా పనిచేసేవాడే యోగితుల్యుడు. ఆ విధంగా చేయగలవాడే బుద్ధుడవుతాడు. ప్రపంచాన్ని మార్చివేయగల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇంకా స్వార్థాన్ని గురించి మాట్లాడుతూ శ్రీ స్వామీజీ, మనల్ని గురించి ఎప్పుడూ తలపోస్తూ ఉండడం స్వార్థం. అది గొప్ప పాపం కూడా. నేను భుజిస్తాను, ఇతరులకన్నా మిన్నగా ధనం ఆర్జిస్తాను, అన్ని సౌకర్యాలు సౌఖ్యాలు నాకే కావాలి అని తలంచేవాడు, ఇతరులకన్నా నాకు ముక్తి లభిస్తుంది, వారికంటే ముందే నేను స్వర్గానికి పోతాను అని తలంచేవాడు స్వార్థపరులు. కానీ స్వార్థరహితుడు ఈ విధంగా అనుకుంటాడు, నేను చివరి వరకు ఉంటాను, స్వర్గం నాకు అక్కర్లేదు, నా సోదర జనులకు సాయపడగలనేని నేను నరకానికైనా పోతాను. ఇటువంటి నిస్వార్థత ఎక్కువగా కలవారే అధిక ఆధ్యాత్మిక జీవనులవుతారు. వారే భగవంతునికి ఎక్కువ చేరువుగా అవుతారు. సేవను గురించి మాట్లాడుతూ స్వామీజీ, నువ్వెవరికీ సాయం చేయలేవు, సేవ మాత్రమే చేయగలవు, నీకిది భగవంతుడిచ్చిన అవకాశమని వారిని దేవుని బిడ్డలని సేవించు, అప్పుడు నీవు దేవుని సేవించినట్లే అవుతుంది. తన సంతానంలో ఏ ఒక్కరికైనా సేవించే అధికారాన్ని భగవంతుడు నీకు ప్రసాదించినట్లయితే నిజంగా నీవు ధన్యుడవి. నిన్ను నువ్వు గొప్పవాడిగా అంచనా వేసుకోవద్దు, ఇతరులకు లేని సేవాభాగ్యం నీకు కలిగినట్లయితే నీవు ధన్యుడవవుతావు. ఈ సేవే నిన్ను భగవత్ సాన్నిధ్యానికి చేర్చుతుంది. ఏకాగ్రతను గురించి, మనో నిగ్రహాన్ని గురించి మాట్లాడుతూ వివేకానంద స్వామి, ఏ శక్తినైనా మరలించవచ్చునే కానీ సృష్టించలేం. మన వశం ఉందన్న మహత్తర శక్తులను మన అధీనంలోకి తెచ్చుకోవటం నేర్చుకోవాలి. మనో నిగ్రహం చేత మనశ్శక్తులను ఆధ్యాత్మికంగా మరల్చుకోవాలి. నీతికి మతానికి పవిత్రశీలమే పునాదిరాయి. మనుష్యులకు పశువులకు గల ముఖ్య భేదం ఏకాగ్రతలోనే ఉంది. ఏ పనిలో కలిగిన విజయమైనా దాని పర్యవసానమే. ఏకాగ్రతలోని భేదమే మనిషికి మనిషికి గల తేడా. అధమస్థితిలోనున్న మానవుణ్ణి ఉన్నత స్థితిలో ఉన్న మానవుణ్ణి పోల్చి చూచినట్లయితే మనకు ఏకాగ్రతలోనే భేదం కనిపిస్తుంది.
1: స్వామి శ్రీ యతిరాజానంద్ గారి సూక్తి సంకలనాన్ని కె కామాక్షమ్మ గారి కంఠంలో మీరింతవరకు విన్నారు. చింతన శీర్షికను

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.
1: పశువులు పోషణ చేసేవాళ్ళు వాళ్ళకు సాధ్యమైనంత వరకు పశువుల్ని చక్కగా కాపాడుకోవటానికి, సంరక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల పోషణ ఉన్నటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గొర్రెల పోషకదారులు కూడా పాపం కష్టపడి రాత్రనక పగలనక వాటితోటే ఉండి వాటిని మేపుతూ ఉంటారు. ఇన్ని చేస్తున్నా కూడా ఒక్కొక్కసారి మన పశువుల్లో కానీ లేకపోతే మన గొర్రెలు మేకల్లో కానీ ఎదుగుదలు ఉండదు. ఒక్కోసారి ఆరోగ్యంగా ఉండవు, సరిగ్గా మేయవు, దూడలైతే పాలు కూడా సరిగ్గా తాగవు. సమస్య ఏందో అర్థం కాదు. మనం అన్నీ ఇస్తూ ఉంటాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం, అయినా సరే ఈ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా గొర్రెల్లో మరి బాగా బలంగా పెరిగితేనే మనకు ఉపయోగం. ఆ పెరగకుండా అలానే ఉండిపోయి ఇబ్బందిగా ఉంటూ మనకి లాభదాయకం కాదు అనిపిస్తూ ఉంటుంది. బయటకి మనకు కనిపించేటువంటి సమస్యలే కాకుండా పశువుల్లో లోపల కొన్ని సమస్యలు ఉంటాయి. ఏమిటి ఆ సమస్యలు? అది పశువుల్లోనేనా? అంటే పశువుల్లో, గొర్రెల్లో, మేకల్లో, కోళ్ళల్లో కూడా ఈ రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రధానంగా తీసుకునేటువంటి ఆహారంతో పాటు, నీటితో పాటు కొన్ని రకాల చిన్న చిన్న పురుగులు సంబంధించినటువంటి గుడ్లు కానీ పురుగులు కానీ లోపలికి పోతాయి. అవి లోపలికి పోయి మెదలకుండా ఉంటాయంటే కొన్ని రకాల ఈ పురుగులు అంతర పరాన్న జీవులు అంటారు. ఇటు లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణక్రియని దెబ్బతీసేలాగా అవి ఉంటాయి. ఇవి ఒక రకం కాదు, మూడు నాలుగు రకాలు ఉంటాయి. నూలి పురుగులని, బద్దె పురుగులని, జలగలని, ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒక రకంగా లోపలికి పోయి లోపల ఇవి కష్టపడి తిన్నటువంటి ఆహారం బలమంతా కూడా ఇగ్గుంజుకుంటూ ఉంటాయి. కొన్ని రక్తం పీల్చుకుంటూ ఉంటాయి. కార్జపు జలగలైతే చాలా ఇబ్బంది పెడతాయి ఒక్కొక్కసారి. ఇలాగ రకరకాలైనటువంటి ఈ అంతర పరాన్న జీవులు, అంటే లోపల ఉన్నటువంటి ఈ పురుగులు వీటిని ఎదక్కుండా చేస్తాయి. దీనికి మనం మార్గాలు కనుక్కోవాలి, జాగ్రత్త పడాలి, గమనించుకోవాలి, సరైన సమయాన్ని వాటి వైద్యం చేయాలి. ముఖ్యంగా జీర్ణక్రియ దెబ్బతింటది, పశువులు బరువు తగ్గుతాయి, పెద్ద పశువులు అయితే మేత కూడా సరిగ్గా తెల్లేవు. ఇక చిన్న వాటిల్లో ముఖ్యంగా మనము ఈ జాగ్రత్త కనుక తీసుకోకపోతే, వాటికి సరైన మందులు సరైన సమయంలో వేయకపోతే దూడను చూడలేకపోతాం మనం. ఇక తర్వాత మంచి పెయ్యదూడ అవ్వదది, ఆ తర్వాత మంచి పాల పశువు అవ్వదది. అందుకే చిన్నప్పటి నుంచి ఈ అంతర పరాన్న జీవులు, మామూలుగా మనం ఏమనుకుంటుంటామంటే నట్టలు అంటుంటాం, ఈ నట్టల నివారణ మందులు ఖచ్చితంగా తాపించాలి. గవర్నమెంట్ వాళ్ళు కొన్నిసార్లు ఉచితంగా వేస్తారు, మంచిదే, అవి సరైన సమయానికి మనం వేయించుకోవాలి. కోళ్ళ వాళ్ళు వేసినా వేయకపోయినా మనం మటుకు మన పశువులకి క్రమం తప్పకుండా పశు వైద్యుల సలహాతోటి ఈ మందులు వేయించాలి. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం, మందులే కదా మనమే వేద్దాం కొనుక్కొచ్చుకొని అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మందులు వేసేటప్పుడు పశువు శరీర బరువును బట్టి ఎంత మోతాదు మందు వాడాలి అనేది మారుతుంది. కాబట్టి పశువుజ్ఞన సలహాతోటి మనము ఈ మందులు వేసుకోవాలి. ఉదాహరణకి చిన్న దూడలు ఉన్నాయి. ఈ చిన్న దూడలకి మనము పుట్టిన 7 రోజులకి మొదలు పెడితే తర్వాత మనము ఖచ్చితంగా నెలకొకసారి అలా 6 నెలలు మొదట ఈ అంతర పరాన్న జీవులు లోపల లేకుండా చేసుకుంటే తర్వాత దూడ ఎదుగుదల బాగా ఉంటుంది, తాగినటువంటి పాలు శరీరానికి అబ్బుతాయి, తిన్నటువంటి మేపు వాటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇది మట్టుకు మనం మర్చిపోకుండా జాగ్రత్తగా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇకపోతే వీటిలో కొన్ని బిళ్ళలు ఉంటాయి, కొన్ని నీళ్ల మందులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆల్బెండజోల్ అని, ఫెన్బెండజోల్ అని, ఆక్సిక్లోజమైడ్ అని, లెవామిసోల్ అని, ఇలా రకరకాల పేర్లు అయితే ఉంటాయి. కానీ పశు వైద్యం సలహాతోటి మనం తెలుసుకొని వాడుకుంటే మనకి చాలా మేలు. పెద్ద పశువులకి కనీసం సంవత్సరానికి ఒక 3 సార్లన్నా, కనీసం 2 సార్లన్నా మనం వేయించాలి. ఇది వానాకాలం తర్వాత ఈ 2 సార్లు మటుకు ఖచ్చితంగా వేసుకున్నట్లయితే మన ప్రయోజనకరంగా ఉంటుంది. వేసేటువంటి ఈ మందులు పరగడుపున వేస్తే మనకి మంచి ప్రయోజనం. ఈ మందులు సంబంధించి మనం ఎప్పుడు ఒకటే రకమైన మందు వాడకూడదు. మందులు మారుస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి పురుగులు ఈ మందులకు అలవాటు పడకుండా ఉంటాయి. ఇది ఒకటి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఈ గొర్రెలు మేకల్లో మటుకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ అంతరపరాన్న జీవులు నట్టల మందులు తాపించుకున్నట్లయితే గొర్రెలు ఎదుగుదల బాగుంటుంది. మనం అలా నిర్లక్ష్యం చేసామనుకోండి, లోపల ఉన్నటువంటి పురుగులు రక్తాన్ని

0: పిలుస్తూ ఉంటాయి. ఒకసారి గొర్రెలకి ఈ గొంతుకుంది వాపు కూడా మనం గమనిస్తుంటాం ఈ నట్టల సమస్యలతోటి. ముఖ్యంగా సూడి గొర్రెలకు కానీ సూడి పశువులకు కానీ మందులేసేప్పుడు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతగా వెయ్యొద్దు, పశువైద్యుని సలహాతోటే వేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి దూడకి, లోపల ఉన్నటువంటి గొర్రె పిల్లకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. డోసు పెరిగినా సరైన మందు కాకపోయినా పశువైద్యుని సలహాతోటే ఈ మందులు వేయించుకోవాలి. మేత ప్రదేశాలు ఒకటే చోట మనం మేపకుండా ప్రదేశాలు మారుస్తూ ఉండాలి. కొన్ని ప్రదేశాల్లో యంత్ర పరంజీవులు ఎక్కువ ఉంటా ఉంటాయి. అవి పశువుకి ఈ గడ్డితో పాటుగా నీళ్ళతో పాటుగా శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం గనక ఈ యంత్ర పరాన్నజీవులు కనుక నియంత్రణ కనుక చేయగలిగితే, లేదా నివారణ కనుక చేయగలిగితే, పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ఆరోగ్యంగా పెరుగుతాయి.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:44:24. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవాణిపల్లెకు చేరుకుంటారు.

0: అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్ధిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ, 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పీహెచ్డీ పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ,
1: ఇప్పటికి దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడ నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా, అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వాటిని అన్నింటిలో కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
0: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన

0: ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
1: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవ్వరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21 జూలైన పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 ఏళ్లలో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం, ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార, ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ సెషెల్స్ యాత్రార్థం అద్య ప్రాతః ప్రతిష్ఠతే. సెషెల్స్ దేశస్య స్వర్ణ జయంతి రాష్ట్రీయ దివస సమారోహి సహ విశిష్టాతిథి రూపేణ ఉపస్థితః భవిష్యతి. పంచదశోత్తర 2000తమ వర్షాత్ అనంతరం ఇయం తస్య ప్రథమా సెషెల్స్ దేశీయా యాత్రా భవిష్యతి. విదేశమంత్రాలయేన సూచితం యత్ భారతీయ సశస్త్రసేనాయాః ఏకం దళం, భారతీయ నౌసేనాయాః నౌపోతయుగలం చ అస్మిన్ ఉత్సవే సహభాగం కరిష్యంతి. యాత్రాకాలే ప్రధానమంత్రి

8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో తిరువెళ శ్రీ జయశంకర్ గారి నాదస్వర వాదనం, వలయపట్టి శ్రీ ఆర్ సుబ్రహ్మణ్యం గారి డోలు. పాటల పల్లకి ఫోనిన్ లైవ్ 8:59 నుండి. వసుధై కుటుంబం 10:00, అనంతరం పాటల పల్లకి కొనసాగింపు మధురిమ 11:00, 12 వరకు, 12:05 ఆంగ్లంలో వార్తలు, దానికి ముందు హిందీ వార్తలు, మధుమంజరి 12:10, లలిత సంగీత కార్యక్రమంలో 12:40, శ్రీ కళ్యాణపు రాముగారి కంఠంలో వింటారు కొన్ని లలిత గీతాలు, అనుసరిస్తూ తెలుగు సినిమా పాటలు. మహిళావాణి 1:33, హలో బాగున్నారా, ఫోనిన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. సైనిక మాధురి 2:31, శ్రీమతి శిఖా శర్మ గారి వ్యాఖ్యానంతో అంశం తస్వీర్. యువవాణితో 2వ ప్రసారం సాయంత్రం 5:00, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30, గుంజన్ శీర్షికన ఈ సాయం సమీరంలో ఆధునిక్ కవితామే వసుదే కుటుంబకంకి భావన డాక్టర్ పి హరిరామ్ ప్రసాద్ గారి హిందీ ప్రసంగం. 7:15 ఈ రాత్రి పల్లెసీమల్లో వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం, ఆదాయ వ్యయాల గురించి రస్తకుంట్ బాయ్ కృషి విజ్ఞాన కేంద్రం, ప్లాంట్ ప్రొటెక్షన్ సంబంధించి డాక్టర్ జి అమృతవీణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. స్వరమాలిక 7:45, 8:00 రాత్రి సామాజిక దర్పణ రీతయ చాణక్య నీతయ శ్రీ మంగిపూడి కామేశ్వరరావు మహోదయ సంస్కృత ప్రసంగం. అఖిల భారత సంగీత కార్యక్రమంలో రాత్రి 10:00 ప్రభాత్ ముఖోపాధ్యాయ గారి సంతూర్ వాదనం ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:04:27 మరి కొద్ది క్షణాలలో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు

రెండు భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మేనీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సుది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబీజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు భారత్ ట్యాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 1,50,000 మందికి పైగా డ్రైవర్లను, 7,00,000 మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలై నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1,000 సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత్ యూకే భాగస్వామ్యం సంప్రదాయ వాణిజ్యాన్ని

0: మించి సాంకేతికత, సావరిన్ ఏఐ, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, యునైటెడ్ కింగ్డంలో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్ద స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: It's not only about tariffs and rules of origin. It's not only about traded goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనెజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజస్థాన్ నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ను ప్రారంభించింది. వెనెజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం, విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రోలీగ్ హాకీ పోటీలో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మన దేశం ఆపరేషన్ అమెస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: 2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
0: ఆంధ్రప్రదేశ్.
3: ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా నేటి మాట.

ప్రజాశ్వాసల ఘోషల ప్రతివీర హృదంతర నిరంతర ప్రతిధ్వానాల గానాల రణఘోషణల భీషణ కాహళి ముహుర్ముహుర్ నినాదమే వందే మాతరం. దేశాన్ని మాతగా, జాతీయ ఆక్రోశాన్ని సమర సందేశ దూతగా సందర్శింపజేసి పర్యటింపజేసి ప్రతి భారతీయుని స్వరాజ్యోద్యమ నేతగా తీర్చిదిద్దిన గీతం, బ్రిటిష్ పాలక పశు హృదయాల్ని చీల్చిన శరఘాతం వందే మాతరం. హృద్యగీతంగా మొదలై ఉద్యమ రూపంగా రూపాంతరమై శ్వేత కిరాతులపై విరుచుకుపడిన మహోత్పాతమే ఈ వందే మాతరం. వందే మాతరం ఎవరు దీని కర్త? యావత్ భారతదేశం పోటెత్తేల స్థానిక సంగ్రామ సంఘటనల్లా చెదురుమదురుగా కాకుండా జాతీయవాదంతో సమగ్ర ప్రజా సమైక్య అభిప్రాయంతో సాగే సామూహిక సమరశీలత ఈ గీత నేపథ్యం. దీనికి అందించిన హృదయ వాద్యం బంకించంద్ర ఛటర్జీ జయంతి రోజు, జననం 1838. చటోపాధ్యాయ్ అని బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ అని పిలిచారు. అయితేనే ఆయన గీతం భారతీయులకు స్వాతంత్రోద్యమ విన్నపాల అర్జీ. బెంగాలీ కవిగా, వ్యాసరచయితగా, సంపాదకునిగా వందే మాతరం ఆనందమఠ్ నవల నుండి వెలువడి ప్రజాగ్ని ప్రజ్వలన కోసం తన వంతు కర్తవ్యాన్ని నిరవధికంగా నెరవేర్చి, కాదు కాదు నెరవేరుస్తూనే ఉంది. ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర ఛటర్జీ చెదిరిపోని సంతకం. బెంగాలీ సాహిత్యాన్నే కాదు, సమస్త భారతీయ సాహిత్యాలను 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో, 20వ పూర్వార్ధంలో సుమారు 1 శతాబ్దం పాటు ప్రభావితం చేసిన గేయ శక్తి, భారత స్వరాజ్యోద్యమం నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందే మాతర గీతం దానికి ఊతం. వ్యాఖ్యాన రచనలో, వ్యాస రచనలో, సాహిత్య విమర్శలో నవలాకర్తగా బంకించంద్ర ఛటర్జీ వంగ సాహిత్యంలో సుస్థిర సువర్ణ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న మహారచయిత. బెంగాలీ సాహిత్య విమర్శకుల దృష్టిలో బంకించంద్ర ఛటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరశ్చంద్ర ఛటర్జీ వంగ సాహిత్యాన్ని ప్రభావితం

చేసిన వాళ్ళలో ప్రముఖులు, పురాతన భారతీయ వాంగ్మయాన్ని దేశభక్తి దిశగా నడిపించిన అనేకానేకుల్లో బంకించంద్ర చటర్జీ బాల్యం నుండి, ఆయన విద్యాభ్యాసం నుండి స్వతంత్రోద్యమం వరకు ఎదిగిన సృజనాత్మక కళాకారుడు. దుర్గేశ నందిని మార్చి 1865లో కపాల కుండల, 1866లో మృణాళిని, 1869లో విషభృష్క అంటే విషవృక్షం, 1873లో ఇందిర, జుగలంగురియ, రధారాణి, చంద్రశేఖర్, కమలకంఠేర్ దత్తార్, రజని, కృష్ణకంఠేర్ ఉఎల్, రాజసింహ, ఆనంద్ మఠ్, ఇదే వందే మాతరానికి.

కుండల 1866లో, మృణాళిని 1869లో, విషభృష్క అంటే విషవృక్షం 1873లో, ఇందిర జుగలంగురియా రధారాణి చంద్రశేఖర్ కమలకంఠేర్ దత్తార్ రజని కృష్ణకంఠేర్ ఉఎల్ రాజసింహ ఆనంద్ మఠ్. ఇదే వందే మాతరానికి ఆజ్యం. ఆజ్యం స్వాతంత్ర అగ్నికి, లోక్ రహస్య, భింజన్ రహస్య, ఇలా ఎన్ని రచనలో బంకించంద్ర చటర్జీ నవలారచయితగా వ్యాసకర్తగానే కాకుండా కలకత్తా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన కర్తగా తనకంటూ వ్యక్తిగత జీవితం జీవనం లేదు. సాహిత్యాధ్యయనం, స్వాతంత్ర్య సంగ్రామ ఔపదేశిక ప్రణాళిక, అది కలకత్తా కాళిక నాళిక, అది ఆయన పాళీకి ఒక ప్రామాణిక. ఇంత రచన చేసి అన్నింటా ప్రఖ్యాతి వహించి ఎన్ని రాసినప్పటికీ కూడా త్వం హి దుర్గా దశప్రహరణధారిణి కమలా కమలదళ విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వం వందే మాతరం. ఆకాశవాణి ప్రసారానికి ముందుగా దేశభక్తి ప్రపూరితంగా పుట్టుగడ్డను తలుచుకునేలాగా ఆ నినాదం నాటికి నేటికి ఏనాటికి నినదిస్తూ 90 ఏళ్ల ఆకాశవాణిలో 90 ఏళ్లుగా ప్రతిధ్వనిస్తూ దానికి ముందు తర్వాత కూడా వందే మాతరం అంటే ఇప్పుడు 3 నిమిషాల వ్యవధిలో దేశమాతని మరింత గాఢంగా గూఢంగా తృప్తంగా ఆప్తంగా స్మరించుకోవడానికి ఒక నికషోపలాన్ని దేశభక్తి ప్రతిఫలాన్ని అలాగ పక్వానికి తీసుకొచ్చి అందించిన బంకిం చంద్ర చటర్జీ అంటే మరువరాని మరువలేని మహాదేశభక్తికి కొలమానం. 1894 ఏప్రిల్ 8 55 ఏళ్లకే కాలం చేశారు. కానీ ఎప్పటికీ నిలిచే పని ఆయన కలం చేసింది. అది సకలం, అది కాదు ఏనాటికి శకలం, అదే

తల్లికి వందనం. అందరం చేయవలసిందే. అంతేకాదు, అవాంతరాలు ఎదురైన, ఆటంకాలు ముందున్న, అంగవైకల్యం పక్కనే ఉన్న, అన్నిటినీ పక్కకు నెట్టి బంగారు తల్లిగా అవతరించిన ఒక మహామహురాలికి రచయిత్రికి కూడా వందనాలందించవలసిన రోజు ఇదే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సజావుగా పనిచేస్తున్నప్పుడు మనం విజయాలు సాధించడం మన వరకు మనకు గొప్పే కావచ్చు. కానీ అలా అందరూ సాధిస్తారుగా. క్రియాసిద్ధి సర్వే అన్న శ్లోకం తీసుకుంటే, ప్రయాణించాల్సిన దూరమా చాలా, తీసుకెళ్లాల్సిన రథానికి చక్రమా ఒక్కటి, నడిపే సారథ నా ఊరు, తొడలు కూడా లేనివాడు అనూరుడు. అలా అని ఆగిపోయాడా సూర్యుడు? అతడు శూరుడు. ఇన్ని అవకరాలు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నిరంతరం తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం లేదు. అది దేవతాస్వరూపం, దివ్యస్వరూపం అనుకుంటామేమో. దివ్యత్వం అనేది ఎలా వస్తుంది? మామూలు మానవులైన ఆలోచనలో నవ్యత్వం ఉంటే అందులోకే చేరుతారు. హెలెన్ కెల్లర్. ఈరోజు హెలెన్ కెల్లర్ గారి జయంతి.

ఎందరికో స్ఫూర్తిదాయకంగా. 19వ శతాబ్దంలో అత్యంత శక్తివంతులుగా ఆవిర్భవించిన ఇద్దరిలో ఒకరు నెపోలియన్, అయితే రెండవవారు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వైన్ మార్క్ అందుకున్న రచయిత్రి. వికలాంగుల కష్టనిష్ఠూరాల మీదనే కాక మహిళల హక్కుల గురించి పుంఖానుపుంఖాలుగా పత్రికా రచన శంఖారావం చేసిన ధీశాలిని. మహిళా హక్కుల సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపారు. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ గ్రంథరచనతో తన పుస్తక రచనకు శ్రీకారం చుట్టి ఎన్నో ప్రఖ్యాత రచనలు వెలువరించారు. 1880 జూన్ 27న టస్కంబియా అలబాబా అమెరికాలో వారి జననం. హెలెన్ యాడమ్స్ కెల్లర్ అసలు పేరు. అలబామా రాష్ట్రంలో టస్కాంబియా బస్తీలో పుట్టి పుట్టుకతో అంగవికలాలు కాదు. ఏడాదిన్నర గడిచిన తరువాత ఒక వ్యాధి మెదడు తీవ్ర రుగ్మతకు గురైంది. ముందు చూపు లేకుండా, ఆ తర్వాత వినికిడి కోల్పోయి మాట్లాడే శక్తి లేక, అసాధారణ మేధావి ఏమో, దానికి మించిన ఆత్మవిశ్వాసి ఏమో, అవయవాల అనారోగ్యాన్ని లెక్క చేయలేదు. అవి లేకపోవడం కాదు లోపం, అవి లేకపోయాయే అని స్వీయ సానుభూతిని ప్రకటించుకోవడం అని ఆమె గ్రహించారు. ఓరోజు తన ఏప్రెస్ని తడుపుకోవడంతో ఆ గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరికి చేరుకోవడంలో ఆమె బట్టలు అంటుకుని కనుబొమ్మలు, జుత్తు, నుదురు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. తల్లిదండ్రులు చలించిపోయారు. బాల్జమోర్ పట్టణంలో ప్రఖ్యాత నేత్రవైద్యంతో సంప్రదిస్తే చూపు వచ్చే అవకాశం లేదు, మెదడులో నరాలు కానీ చురుగ్గా ఉన్నాయి. వాషింగ్టన్ అలెగ్జాండర్ గ్రాహం బెల్ వద్దకు తీసుకెళ్లమని సలహా అందించారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ భార్యకు చెవుడు. ఆమె మాటలు నేర్పే పట్టుదల విరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ. అలాగా అంధులకు విద్య నేర్పే పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని కెల్లర్ తండ్రి అభ్యర్థించడం, క్రమంగా కెల్లర్ విద్యాబుద్ధులు నేర్పించడం అన్ని ఏర్పాట్లు జరిగి బాల్యంలోనే అచంచలమైన ఆత్మ నిబ్బరం, అత్యద్భుత ధారణాశక్తి, ఉపాధ్యాయుని బోధనలను ఆకళింపు చేసుకోవడం సాధన, తల్లిదండ్రులను విడదీసి దూరంగా అవుట్ హౌస్లో విద్యాబోధన జరగడం, ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేత రాయడం తెలుసుకోవడం, బ్రెయిలీ లూయిస్ బ్రెయిలీ కృషి ఫలితంగా ఏర్పడిన బ్రెయిలీ లిపి, వినికిడి మాట కూడా లేని కెల్లర్కు పద్ధతిలో రాయడం నేర్చుకోవడం, ప్రపంచ పర్యటనలు, మహావక్తగా ప్రతి అంశాన్ని నేర్చుకొని మాట్లాడడం, విశేషమైన మానసిక శక్తులు అంటే మనస్సులో అంతర్గతంగా ఉన్న శక్తిని ప్రచోదనం చేసుకుని ఆత్మవిశ్వాసంతో బయటికి తెచ్చుకొని శరీర శబ్ద తరంగాల్లో సునిశిత తారతమ్యాన్ని, గాలిలో వచ్చే అతి సూక్ష్మమైన మార్పుల్ని, తరంగ ధ్వనుల్ని కూడా గ్రహించగలిగినంత సుకుమారంగా నిశితంగా తెలుసుకుంటూ ఈ వైశిష్ట్యాన్ని ఆమె స్వయంగా పెంపొందింపజేసుకోవడం ఇక్కడ కిందన గీటు కొట్టి గ్రహించవలసిన విషయం. మన దేశం వచ్చారు హెలెన్ కెల్లర్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలోని సంగీత మాధుర్యాన్ని తన చేతి వేళ్ల ద్వారా ఆమె గొంతును తాగుతూనే నిర్ధారించగలిగారు. అంతేకాదు, మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేశారు. అనేక అద్భుత మానసిక శక్తులు ఆమె సొంతం చేసుకున్నారు కేవలం ఆత్మవిశ్వాసంతో, దీక్షతో, సాధనతో. అంధుల సేవకు వాడుకోవాలి ఈ జీవితాన్ని, వినియోగించాలి. 1955లో ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన సభలో పాల్గొన్నారు. నెహ్రూను ఒకసారి స్పృశించాలన్నారు. నెహ్రూ ఆమోదించారు. కెల్లర్ నెహ్రూను ఒకసారి అలాగ మెల్లగా తాకి నెహ్రూ మోమును చేతులతో స్పృశించి నెహ్రూ ఒక కళాఖండమని, శాంతస్వరూపుడని తనకు కలిగిన భావనను వ్యక్తం చేశారు. అవార్డులకు కొదవలేదు. ఫిలిప్పీన్స్ దేశం గోల్డెన్ హార్ట్ పురస్కారంతో, లెబనాన్ దేశం ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డుతో, జపాన్ ప్రభుత్వం సీక్రెట్ ట్రిషర్ పురస్కారంతో, ఫ్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలు కూడా ఆమె, బ్రెజిల్ దేశం ఆర్డర్ ఆఫ్ క్రాస్ పురస్కారాన్ని ఇచ్చింది. 1987 మార్చి 7న విద్యార్జన ఆరంభించి అక్కడ నుంచి ప్రపంచాన్ని పర్యటించి రచనలు చేసి హెలెన్ కెల్లర్ అంటే అది ఒక పేరు కాదు, కీర్తి ప్రతిష్టలకు గలగలలాడే సెలయేరు కాదు, ఆత్మవిశ్వాసంతో అలాంటి వారందరికీ కూడా ఆదర్శంగా నిలిచి మెరిసే శాశ్వతమైన తళుకు తగ్గని ముత్యాల పేరు.

అని చరిత్రలో నిలబడిపోయిన హెలెన్ కెల్లర్ జీవితం ఎందరికో ఆదర్శవంతం. వీరాధివీరులు, శూరులు స్వాతంత్రోద్యమంలో, సాయుధ సంగ్రామంలో పాల్గొని ఎన్నో యుద్ధాల్లో విజేతగా 20 ఏళ్లలోపే యుద్ధ జైత్రయాత్రలో మడమతిప్పని వీరునిగా పేరు పొందిన మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి ఈరోజే. ఉపఖండం భారతానికి వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న సిక్కు సామ్రాజ్య స్థాపకులు మహారాజా రంజిత్ సింగ్ నవంబర్ 13, 1780లో జన్మించారు. 20 ఏళ్లలోపే యుద్ధంలో విక్రముడై పంజాబ్ మహారాజు, లాహోర్ మహారాజు, షేరీ పంజాబ్, పంజాబ్ సింహం, 5 నదుల ప్రభువు, సర్కార్ ఇవాలా, ఇవన్నీ ఆయన విఖ్యాతికి లభించిన బిరుదాలు. 1 ఏప్రిల్ 12 నుంచి 1939 జూన్ 27 వరకు ఆయన పరిపాలన సాగింది. రంజిత్ సింగ్ రాజ్య సాధనకు ముందు ఎన్నో వివాదగ్రస్త మిస్ల చేతిలో ఉన్న రాజ్యాన్ని క్రమేపీ సంస్కరణలు, ఆధునీకరణ, మౌలిక వనరులపై పెట్టుబడితో సొంతం చేసుకొని సిక్కుల సంస్కృతిలో, కళల్లో పునరుజ్జీవనం ఆరంభించి అమృతసర్లో స్వర్ణమందిరాన్ని పునరుద్ధరించడం, పునర్నిర్మించడం మహారాజా రంజిత్ సింగ్ వీర విక్రమానికి ఎన్నెన్నో పోరాటాలు. 1939 జూన్ 27న 58 ఏళ్ల వయసప్పుడు ఆయన కరవాలం మెరుస్తూ సింగపు కోరలాగా తడుక్కుమంటూనే ఉంది. కను కొనల చూపు మాత్రం గగన తారకల్లో కలిసిపోయింది. కీర్తి మాత్రం ఆ చంద్ర తారార్కం నిలిచిపోయింది. అదే మహారాజా రంజిత్ సింగ్ ప్రఖ్యాతి. నేటి మాట విశేషాలు విన్నారు.

0: కవన విజయం సమస్యాపూరణ కార్యక్రమం నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ.
1: శ్రీ చింతామణి మంత్రదేవత జగత్క్షేమంకరాపాంగ వీక్షాచంద్రోదయ భక్తసేవధి మహాసంగీత సాహిత్య విద్యాచారు స్తన కుంభ శారద మదీయ స్వచ్ఛ జిహ్వాస్థలిన్ వాచా నృత్యము సల్పుగావుత కవిత్వ స్ఫూ

0: కవిరాజ మనోరంజన కావ్య పీఠికలోని సరస్వతి స్తుతితో కవన విజయం కార్యక్రమానికి స్వరాహ్వానం, సాహిత్యాభివాదం. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూర్ణల్ని ఆస్వాదించడానికి ముందు వచ్చే పక్షం సమస్య.
1: పళ్ళికిలించే తాత పళ్ళికిలించే తాత తన పత్ని బళాయన బోసినోటితో.
0: తాత పళ్ళికిలించేట బోసినోటితో, తన పత్ని బళాయనగా.
1: పళ్ళికిలించే తాత తన పత్ని బళాయన బోసినోటితో. పళ్ళికిలించే తాత తన పత్ని బళాయన బోసినోటితో.
0: ఇది వచ్చే పక్షానికి సమస్య. గతపక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూర్ణలు.

ద్వివేదుల శేషు గారు, కత్తిపూడి కాకినాడ జిల్లా నుండి. సమస్య నే ప్రస్తావిస్తూ వారి పూరణ. శ్యామల కోమలాప్త మృదు శాద్వల కృతాబ్ధి దుగ్ధమున్, శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. ఇది సమస్య వారి పూరణ. శ్యామల కోమలాప్త మృదు శాద్వల కృతాబ్ధి దుగ్ధమున్, ఏమి విచిత్ర ధోరణియో ఇట్టుల తిక్క సమస్యనిచ్చిరి అయ్యా మతులం చెరచే. అచ్చపు చీకటి తూలజేయగా మామతి జ్ఞానదీప్తులను మంచిగా జిల్కు సమస్యనీయరే అని సమస్యనే ప్రస్తావిస్తూ ఇలా వచ్చిన పూరణ. ఈ ఒక్క పూరణ ద్వివేదుల శేషు గారు. ఇక మిగిలిన వారు ఎలా పూరించారో అవన్నీ కూడా ఆస్వాదిద్దాం. రాకుమార గోదావరి ఖని ప్రేమను చేరదీసి సిరి వెన్నెల కావ్య జగత్తునన్, సదాసేమమునందు రీతిని విశేష్యపు బుద్ధిబలంబు కూర్మినిన్, ధీమసమౌత పోగుణ విధేయత ధీమసమౌ తపోగుణ విధేయత నుల్కెను కాళిదాస సుశ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. భైరవభట్ల శివరాం గారు కొక్కిరేపల్లి నుండి. కామితదాయియై కరుణ కాంతిని నిల్పుచు నెల్ల వేళలన్ భూమి నిపాలనంబునను భూషితమై వెలుగొందుచుండగన్, ప్రేమము తోడ భక్తులకు పెన్నిది గొల్తును దేవి అయిన ఆ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. మలకనారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లి నుండి. శ్యామన చిత్త బ్రాహ్మి సతి శారద సత్కృపతాను సంగదే, కామన శబ్ద సన్నుతుల కైతలసే ముషియుక్త సంపదన్, భూమియు సంగదె కరుణ పోడిమి జీవుల పోషణార్థమై శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. సూర్యదేవ రవికుమార్ గారు లక్ష్మీపురం గుంటూరు నుండి. ఏ మఘనీయ పూర్వకవిని భరతోర్వి శతాబ్దులాదిగా ధీమహితాత్ములాదరమతిన్ వినుతించుచు తత్కవిత్వపున్, శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్, తామును గ్రోలచూచెదరు తత్కవిగుల్చెద కాళిదాసు నిన్. అది శ్యామల అనగానే గుర్తురావలసిన కవి కాళిదాసు. అలాగా పూరణలు చాలా వచ్చాయి. చక్కగా ఆలోచించి సాంద్రీభూత చేతస్కులై పూరించిన కవి కోవిదుల మరిన్ని పూరణలు ఆస్వాదించడానికి ముందుగా మరొక్కసారి పళ్ళికిలించే తాత తన పత్ని భళాయన బోసి నోటితో

గన్నవరపు సూర్యనారాయణమూర్తి గారి కొల్లి వరస నుండి. ధీమహి తత్ముడౌ నరుడు తేరికి సారథి చేసి సఖ్య తన్ ప్రేమ రసార్ద్ర చిత్తమున వీడక భక్తితో మీర మాయయున్ కోమలులైన గోపికలు కోర్కెత కృష్ణు భజించి గ్రోలరే శ్యామల కోమరాప్త మృదు షాద్వల శబ్ద కృపాబ్ధి దుగ్ధమున్. మీనాక్షి శ్రీనివాస్ గారు. కామిత కావ్య సంపదల కారణ కారణయాది శక్తి వై కోమలి గాలికిన్ తిరుగు కొయ్యనగాడగు కాళిదాసునే కామన దీర్చడిన్ కవిగ కారణ జన్ముని చేసి తీవిలన్ శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ధి లుబ్ధమున్. కరణం రాజేశ్వరరావు గారి హిందూపురం నుండి. ఆమని రాకతో జనులు హర్షమునన్ పులకించి సౌఖ్యమై కామనలన్ని తీరునని కౌతుకమొప్పగ మోదమందుచున్ శ్యామల కోమలాప్త మృదుశాద్వల శ

రామడుగు వెంకటేశ్వర శర్మ గారు భాగ్యనగర్ నుండి. మామక ప్రాచ్యనవ్య సుమ మాతృక ప్రణయిక మార్గదర్శామృత హార్ద శోభద మహత్తర మాంత్రికే దారి చూపు. మామక ప్రాచ్యనవ్య సుమ మాతృక విప్రకరైక మార్గదర్శామృత హార్ద శోభద మహత్తర మాంత్రిక దారి చూపు. ఆ శ్యామల కోమలాప్త మృదు షాద్వల శబ్దకృతాబ్ధి దుగ్ధమున్ నీమమలర్పణ జయన నిష్ఠ భజించెద కాళిదాసమున్. శ్రీమతి పద్మావతి లక్ష్మీనరసమ్మ గారు బెంగళూరు నుండి. తామసి పూజ చేయగను తాపనమేనుగ శంకరుండునే కామమనస్కుడై తనుగ కాంక్షనులో నగు భ్రాంతి నుందుచున్ ఏమియుచేయ నొప్పకును నిగ్గడి కానక నుండ పొందెనే శ్యామల కోమలాప్త మృదు శాద్వల కృతాబ్ధి దుగ్ధమున్. లక్ష్మణ శాస్త్రి గారు కాజులూరు నుండి. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్ ప్రేమము తోడచూరగొన ప్రేయసి వల్లభులేగ నాతృతన్ కామనలెల్ల నుండరులు కమ్మగ చెప్పుకొనంగ నాశన్ ఆగామి సుఖోపలబ్ధ చవికై మధురోగల చూడరే తమిన్. వచ్చే పక్షానికి సమస్య. పళ్ళికిలించే తాత పళ్ళికిలించే తాత తన పత్ని భళాయన బోసి నోటితో. మహీధర శేషారత్నం గారు గుంటూరు నుండి. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధినుద్ధమున్ ఆమె తలాయగా ఆమె సవ ఆవుల మందకు సంధె పొద్దులన్ ఆమెని కోయిలే పలుక హాయిగ కుత్తుగ బంటిగా తినన్ కామన తీరగా యమున గట్టున మేసెను ఆలమందలే. చివుకుల అచ్యుత దేవరాయలు గారు న్యూజెర్సీ అమెరికా నుండి. గోముగ ముదుగారు పసికూనకు పాలను తల్లి త్రాగుచున్ ప్రేమగా ముద్దు మాటలను బిడ్డకు నేర్ప కవిన్ కుదుర్చునున్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్ ప్రేమిడి త్రాపి కావ్యమును రీతిగ తీర్పను నేర్పు మాటలన్. రాయప్రోలు సీతారామ శర్మ గారు భీమవరం నుండి. సామెతలన్ సరాగముల్ సామెతలన్ సరాగముల చందన సౌఖ్యపు పల్కుబళ్ళ భాషామధురానుభూతులను సంస్తుత కావ్య రసానురక్తి గీతామృతార శ్రవ్యముగు ఆంధ్రమే అందములుల్కు ధాత్రినే శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధము. వచ్చే పక్షానికి సమస్య. పళ్ళికిలించే తాత తన పత్ని భళాయన బోసి నోటితో. కృష్ణాత్రేయ కలం పేరు

తొప్పాతూరి సుబ్రహ్మణ్య కవి గారు తెనాలి నుండి. ఆముఖమొక్క చోట గనహాటగ గర్భుని సన్నుతాంగి తారామయ కంఠదేశ శుభరాగ విలాసిని శంభురాజ్ఞియు శ్రీమత్ అఖండలోక సమసేవ్యుడనౌతుని దేవి గూడే సుశ్యామల కోమలాప్త మృదు శాత్వల శబ్ద కృతార్థి దుగ్ధము. అప్పాజోశ్వర శ్రీనివాసరావు గారు బెతెస్తా అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి. కాముని బాణ తాడనమ గట్టిగ శంకరు హత్తుకోగనే స్వామియ వేగమాగృధుని చర్యకు మానసమందు క్షోభతో ఏ మన లేక నుండగను నీలగలుండని నిల్చి పొందెనా శ్యామల కోమలాప్త మృదు శాద్వల కృతాబ్ధి దుగ్ధమున్. జి శ్రీకాంత్ గారు విజయనగరం నుండి. రాముడు తండ్రి యాజ్ఞగుని రాజ్యము వీడియు కానకే గగన్ భామిని సీత కోరె ఎడబాటు సహింపని భర్తతోడును ప్రేమలు పల్లవించవన వీటిని ముంగిట పర్ణశాలలో శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. గురిగా వెంకటేశ్వర గారు గుండకుంట కడప జిల్లా నుండి. క్షామము తాండవించినది సారపు చక్కని వర్షలేమి చేసి మను మానవాళికిని చింతలు వంతలే ఆ అయోధ్యలో ఆముని ఋష్యశృంగుడు అతి ఆదరమొప్పగ పాదమూనగన్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉండవల్లి సెంటర్ నుండి. శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్ కోమల గుంఫనాకృతి నికొల్చెద బమ్మెర పోతనాత్మునే సామము బోలె మంత్రమయ సంపద నిండిన పద్యగజ్య పూర్ణామృతార భాగవత రాజికలో ప్రవహించు తత్వమున్. హైదరాబాద్ నుండి సత్యనారాయణ బులిశెట్టి గారు. గామము నందునన్ క్షణము గాంచిన వీలును బట్టి చేరియున్ చేమల దండుబోలే తమ చెంతను నుండిన ఇండ్ల లోపలన్ భామలు దాచియుంచినను బాలులు త్రావిరి తృప్తి తీరగన్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాప్తి దుగ్ధమున్. వచ్చే పక్షానికి సమస్య. పళ్ళికిలించే తాత తన పత్ని ఫళాయన బోసి నోటితో. తణుకు నుండి. కోమల నీలమేఘములు గుంపులుగా నభమందు నిల్వగన్ శ్రీమయమైన వృష్ణి జలసిక్త ధరాస్థలి మోదమందగన్ కావలసిందే అది. భూమిని కృష్ణవేణి తటి పొల్పుగగాంచెను వింత దృశ్యమున్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. చక్కని పద్యం. సో మంచి పురుషోత్తం గారు, అదే సో మంచి పురుషోత్తం గారు తణుకు నుండి పూరించిన సమస్య ఇది. బాగుంది. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు నుండి. శ్రీమురళీధరుండు సకల శ్రేయములిచ్చుచు యమునా తటిన్ కోమల వేణుగానమును గోపికలెల్లరూ చేరి మెచ్చగన్ వ్యోమము తాకు నాదమున పొంగెడి క్షీర సముద్ర ఘోషయే శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. చావలి శేషాద్రి సోమయాజులు గారు విజయనగరం నుండి. రాముని సన్నిధే జయము రక్షణ కల్గును రావు శోకముల్ క్షేమము రామ నామ జప కీర్తన చేయగ గల్గు తృప్తియున్ ప్రేమకు ముఖ్య కేంద్రమది విష్ణు నివాసము సుందరంబదే శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. కే ఈశ్వరప్ప గారు ఆలూరు కర్నూలు జిల్లా నుండి. భూమికి అందమే ప్రకృతి పోషణ భూషణ జీవకోటికిన్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుఃఖమున్ కృతాబ్ధి దుగ్ధమున్. కోముగమాన్పు వింతగను కూటమ వేడిమి గాలి నీటితో కామిత సిద్ధిగా నిడుచు కష్టము బాపు వనంబులొక్కటే కవనంబులొక్కటే. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారు విజయవాడ నుండి. రామకృపా ప్రసాద రుచి రమ్మున భాగవతంబు గూర్చెడున్ ధీమతుడైన పోతనయ్య తీర్చుచు లీలల బాలకృష్ణుని సేముషి మీర పంచె విని చిన్మయ భావము దృశ్యమైకనన్ శ్యామల కోమలాప్త చిన్మయ భావము దృశ్యమైకనన్ శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. వచ్చే పక్ష

క్షణికి సమస్య. పళ్ళికి లించె తాత తన పత్ని భళాయన బోసి నోటితో. జీవీఎస్ శ్రీదేవి గారు సాలూరు నుండి. కౌముది చంద్రికల్ విరయ గ్రన్నన శుద్ధ కవిత్వమెంతయున్ నామది నింపుమమ్మ తగు నైష్ఠిక రీతిలో నిన్ను గొల్చెదన్ కామిత సద్య శశ్యునగు కైవసమౌగద సర్వశాస్త్రముల్ శ్యామల కోమలాప్త మృదుషాద్వల శబ్ద కృపాప్తి దుగ్ధమున్. గన్నవరపు దుర్గాప్రసాద్ గారు, విశ్రాంత ఆంగ్ల భాషోపాధ్యాయులు సాలూరు. రాముని తత్వమంతయును రమ్య రసాన్విత శాద్దికంబుగా ధీముని విశ్వనాథయును తీర్ణ సువర్ణ సుకల్పనంబుగా కోమల కల్పవృక్షముగా కూరిచినిచ్చెను ఆంధ్ర భాషకున్ శ్యామల కోమలాప్త మృదుశాత్వల శబ్ద కృపాబ్ధి దుగ్ధమున్. కంభంపాటి రాఘవరావు గారు, రాముని కొల్చి శ్రీహనుమ రంగని సేవల సక్కుబాయియున్ కామిత సిద్ధి కైవలచి కాంతుని మామిని గోపికామణుల్ ప్రేమతో మీరబాయి గిల వెల్పుగా కృష్ణుని కొల్చి గ్రోలరే శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృపాబ్ది దుగ్ధమున్. వారణాసి సాయి వైష్ణవి గారు, అత్తాపూర్ హైదరాబాద్ నుండి. భీమ పరాక్రమూర్జితుడు పెన్నిది ఆంధ్రుల కాంధ్ర భాషకున్ ధీమహితాత్ముడున్ ప్రబల తేజుడు రాయలు దివ్య కావ్యమున్ కామిత సత్ఫలప్రదము కైతల మాల్యద చేసే ముక్తుడై శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృపాబ్ధి దుగ్ధమున్. పరిమళం కత్తిపూడి, కాకినాడ జిల్లా. నా మురళీరవంబునను అద్భుత రీతిని మారు మ్రోగునా శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్. తామనన్నగను తామర సాక్షుడు చేసే ధన్యమై కామిత మందినామని కన్నని తల్చిరి గోపగోపికల్. ద్విభేదుల కృష్ణగారి కత్తిపూడి. శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ది దుగ్ధమున్ కామజు తండ్రి చట్టి పలు కంగను దంతపు కాంతుల శోభ భాషామృతధారలందవిలి చక్కగ రాజిలి కృష్ణుడంతగన్ మామకు దిల్పె పాండవుల మంచియు శౌర్యము రచ్చలోపలన్. నాగమంజరి గుమ్మ శృంగవరపు కోట నుండి. కామితదాయియ విమల గంగను దాల్చిన శంభుమూర్తికిన్ శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ది దుగ్ధమున్ జామతరంగిణి సదృశముజ్వలమై విలసిల్లు చుండగా కోమల శైల రాజసుతకూరి మినర్పణ చేయుచుండెనే శ్యామల కోమలాప్త మృదుశాద్వల శబ్ద కృతాబ్ది దుగ్ధమున్. మల్లాది నాంచారయ్య గారు, బేలాపూర్ నవీ ముంబై నుండి. యామిని గొప్ప గాయనెను యద్రిజనల్లని రూపుతాదని సోముని పత్ని కట్టినది శోభిత భాసపు చుక్క చీరని సామము చేరి పాడినది శంకరి కీర్తుల రాగయుక్తమో శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ధి దుగ్ధమున్ సోముగ ఓలలాడుదును శుద్ధతనుందుచు మాత చూట్కులన్. బిఎల్ నరసింహం గారు, నర్సాపురం నుండి. కోమల కావ్య కన్యక కుకూరిమితో నిడినట్టి శబ్దముల్ భామలమేనిపై గల విభాసిత స్వర్ణ విభూషణంబులై ఆమణిలోని పూల సొగసబ్బును ప్రాకృతికంబుగా భువిన్ శ్యామల కోమలాప్త. భాగవతుల పద్మావతి గారు, రుస్తుంబాద. భామలు మేనదల్చిన విభాసుర భూషణ రాజీవోలి కావ్యామల శబ్దరత్నములు పైబడి భాసముగా నిత్యమానేమము మీర సత్కవిత నిమ్మి దరిచ్చు ప్రభాత వేళలోన్ శ్యామల కోమలాప్త. మరింగంటి శ్రీనివాస్, హైదరాబాద్. కోమల శ్యామల సుందరుని గొల్వగనాభుల గుంపులన్నియున్ ప్రేమను మీరి వచ్చెనట పెంపుగా కాననమేయ వేగమే సోమజరక్షకుండునల చింతనుప్పగగాచగాంచనా శ్యామల కోమలాప్త. వేగరాజు సాయి వరప్రసాద్ గారు, హైదరాబాద్. కాముని పుష్పబాణముల కారణమౌచు విశేష రీతిగిన్ సోముని సేవ చేయు సతిశోభితయై విలసిల్లునంతలో రామకము ప్రభావమున రంజిలు సాంబుడు మగ్నుడయ్యనా శ్యామల కోమలాప్త. జయలక్ష్మి పిరట్ల, హైదరాబాద్. కోమలి శారదాంబతగు కూరిమితోడుగమూక శంకరున్ గోముగ నోటి దోషముల ఖేదము చేయగనించి మాత ఏ ప్రేమగ వాక్కున నివ్వ వేదము వెల్లడి వాని మాటగా శ్యామల కోమలాప్త. ఆకొండి లక్ష్మీకుమారి, పిఠాపురం. ప్రేమను చిల్కరించి ప్రియ వేణురవమ్మది పుల్కలెత్తగన్ కామితముల్ సదానుసగు కన్నయ శారద రాత్రి వేళలన్ ఏమది మమ్ము వీడెనని నేర్చడి గోపికల శ్రుధారలే శ్యామల కోమలాప్త.
ఆకొండి విశ్వనాథశాస్త్రి గారి పిఠాపురం కాకినాడ జిల్లా. ధీమతులైన వారు కవిధీరుల పండితులైన వారికిన్ పామరులైన మా కవన భావములన్నీయుతోచు నీ విధిన్ శ్యామల కోమలాప్త మృదు శాద్వల శబ్ద కృతాబ్ది దుగ్ధమున ఆ మహనీయ భావములు అద్భుత.

ಸುತ ಪ್ರೌಢ ಪದಾಬ್ಧಿ ಗಾವುನನ್. ఇవి గత పక్షం ఇచ్చిన సమస్యకు వచ్చిన పూరణలు. వచ్చే పక్షానికి పళ్ళి కిలించే తాత తన పత్ని భళాయన బోసినోటితో ఎప్పట్లా మీ సమర్థమైన పూరణల్ని పంపించడానికి చిరునామా కవన విజయం. సమస్యాపూరణ కార్యక్రమం కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం 530003. తప్పక పంపించండి. నిర్వహణ శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. పుష్పాంజలి.

0: వాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లా స్థాయి సభల్లో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి, జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చేపట్టే ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని కోరారు. సూర్యఘర్ కుసుమ్ పథకాలపై గ్రామాలు పట్టణాల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రతి 15 రోజులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం జిల్లా స్థాయి సభల్లో ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, కార్మికులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మామిడి రైతులకు కిలోకు 4 రూపాయల ప్రోత్సాహకం ప్రకటించినట్లు తెలిపారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సుమారు 4,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను హంద్రీనివా కాలువ ద్వారా జిల్లా వ్యాప్తంగా అందించామని తెలిపారు. సంజీవిని ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు నుంచే ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా అమలు చేస్తున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1800 233 2447 ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి కోరారు. గర్భస్థ శిశువు

0: నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చర్యలు చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలు, అనుమతి లేని స్కానింగ్ కేంద్రాలు లేదా లింగ నిర్ధారణ సేవల ప్రకటనల గురించి సమాచారముంటే హెల్ప్ లైన్ కు తెలియజేయాలని సూచించారు. అందిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,33,000 మంది లబ్దిదారులకు 100,70,00,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్ కింద 113,499 మందికి 46,54,00,000 రూపాయలు, వితంతు పింఛన్ కింద 60,476 మందికి 24,99,00,000 రూపాయలు, వికలాంగుల పింఛను కింద 31,533 మందికి 19,29,00,000 రూపాయలను అందజేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కొత్తగా 215 మంది దివ్యాంగులకు ప్రత్యేక పింఛన్లు మంజూరు చేశారు. దివ్యాంగుల కుటుంబాల్లో భర్త మరణించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పింఛన్లు అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అక్రమ గనుల తవ్వకం కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మైనింగ్ రంగ పురోగతి సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనింగ్, గ్రానైట్ క్వారీల యజమానులు, వడ్డెర సంఘాల ప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశ్రమల సమస్యలను సమీక్షించారు. గత కొన్నేళ్లుగా మైనింగ్ రంగం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి మైనింగ్ రంగ అభివృద్దికి కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలో నిలిచిపోయిన లీజులు, పరిశ్రమలను తిరిగి కార్యకలాపాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మైనింగ్ రంగానికి సంబంధించిన అనుమతులు, మంజూరు ప్రక్రియను సులభతరం చేసి పరిశ్రమల అభివృద్ది, ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం తిరువేళ శ్రీ జయశంకర్ గారి నాదస్వర వాదనం, వలయపట్టి శ్రీ ఏఆర్ సుబ్రహ్మణ్యం గారు డోలు. కార్యక్రమంలో ముందుగా స్వాతి తిరునాళ్ రచన వసంతరాగంలో పరమ పురుష ఆదితాళం.

కార్యక్రమంలో తుదిగా భద్రాచల రామదాసు రచన భజరే యదునాథం రాగం పేలు ఆదితాళం.

తిరువెళ శ్రీ జయశంకర్ గారి నాదస్వర వాదనం మీరు ఇంతవరకు విన్నారు. వలయపట్టి శ్రీ ఏఆర్ సుబ్రహ్మణ్యం గారు డోలు. ఈనాటి ఈ కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్, చలనచిత్ర గీతాల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727

2 7 2 4 4, మరొకటి 2 7 2 7 2 8 8, రెండిటికి కలిపి కోడ్ 1 0 8 9 1. పాటల పల్లకి

0: हेलो हेलो फोन इन लाइव।
1: హలో, నమస్తే అండి. శర్మ గారు,
0: నమస్కారం అండి, ఆకాశవాణి చెప్పండి, మీ పేరు?
1: ఫోన్ కలిసినందుకు
0: చెప్పండి, ఏం పాట
1: నేను
0: కావాలి?
1: ఇంట్లో చాలా పనులు చేసుకుని రేడియో వినొచ్చండి.
0: అవునండి
1: అన్ని ప్రసాద సాధనలో కంటే రేడియో చాలా ముఖ్యమైనది అండి.
0: అవునండి, అదే సౌలభ్యం. శ్రోతలు మీరు అన్ని పనులు చేసుకుంటూ రేడియో వినొచ్చు, మేము మీతోటి మాట్లాడుతూ రేడియోలో పనిచేసుకోవచ్చు.
1: రేడియో పనిచేసుకోవచ్చు మాత్రం
0: చెప్పండి.
1: ఏర్పడొచ్చండి. మా అందరం సంతోషం అండి.
0: ఏం సినిమా?
1: దేవుడి నుంచి అందరు బంధవయ్య, భద్రాచల
0: తప్పకుండా
1: రాముడు,
0: మీ పేరు, మీ
1: అక్కడ కూర్చున్న వారు అల్లు ఆదిత్య, ఆకాశ్, అల్లు శ్రీదేవి అన్నమాడండి.
0: అలాగే వినండి.
1: మంచిదండి. అందరి బంధువయ్య,

0: హలో,
1: హలో.
0: నమస్కారం.
1: నమస్కారం సార్.
0: మీ పేరు?
1: నా పేరు రాజండి. కాకినాడ నుంచి మారుతుంది జిల్లా పరిస్థితి.
0: చెప్పండి రాజుగారు, ఏ సినిమా, ఏ పాట?
1: ఆత్మబలం నుంచి పాట కావాలండి.
0: ఏ పాట?
1: చిట్టపాట సినిమాలండి.
0: పడుతున్నాయి అక్కడ?
1: పొద్దున పడ్డాయండి.
0: పొద్దున
1: మబ్బుగా ఉందండి
0: పడ్డాయి.
1: ఇంకా.
0: ఆ చప్పుడు ఇప్పుడు ఇక్కడ వినాలి.
1: చప్పుడు వినాలండి.
0: సరే.
1: థ్యాంక్ యూ.

0: हेलो हेलो
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం, చెప్పండి.
1: నేను మంగళగిరి ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. నా పేరు ఆదిశేష్
0: ఆదిశేషు గారు, చెప్పండి.
1: సార్. సినిమా పేరు అభిలాష, దానిలో ఉరకలై గోదావరి అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా ఉరుకుతోంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో పాటల పల్లకి.
1: ఫోన్ ఇన్ లైవ్.
0: నమస్కారం సార్.
1: నమస్కారం అండి, మీ పేరు
0: పెద్దపాటి శ్రీనివాసరావు, ఏటికొప్పాక నుంచి.
1: చెప్పండి. ఏ సినిమా, ఏ పాట?
0: రాము చిత్రం నుంచి వానేమి చేస్తుంది అనే మంచి పాట ఉందండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
3: హలో.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: సినిమా వచ్చి గుడి గంటలు సార్.
0: గుడి గంటలు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు సార్, నెల్లూరు నుంచి టైలర్ ఖాదర్ భాష.
0: నెల్లూరు నుంచి
1: ఖాదర్ భాష టైలర్
0: వాషా గారు భేషైన పాట ఒకటి కోరుకోండి. గుడి గంటల నుంచి
1: ఎవరికి వారు స్వార్థంలో నాకై వచ్చిన నిచ్చెలివే అని మంచి హిట్ సాంగ్ సార్ అది.

0: హలో,
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: నమస్కారం అండి. బాగున్నాను, మీరు?
1: మేము బాగానే ఉన్నాం. నా
0: పేరు
1: పేరు ఎం రమణయ్య, ఎల్మెస్ మున్సిపాలిటీ పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాం.
0: ఏం పాట?
1: సార్, ప్రెసిడెంట్ గారు అబ్బాయి సినిమాలో చక్కం చక్కం చక్కం.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం. మీ పేరు
1: నా పేరు ఉమా, ఏర్పపాడు నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి. ఏ సినిమా, ఏ పాట?
1: గోరంత దీపం సినిమా నుంచి గోడకి చెవులు ఉంటానా పాడతాం సార్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ

0: ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గోడకు చెవులుంటే

0: हेलो
1: हेलो।
0: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
1: ఆ నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి.
0: సార్, ఘరానా మొదటి చిత్రంలో చెడపాడ సినికులు ఆ పాట కావాలి సార్.
1: ఇంకో పాట ఏదన్నా కోరుకోండి.
0: బంగారు కోడిపెట్ట ఆ పాట ఏంటి సార్?

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ విన్నారు. తిరిగి 10:15 సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దక్షిణామెరికా దేశమైన వెనిజువెలాలో బుధవారం సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. సెకండ్ల వ్యవధిలోనే సంభవించిన 2 శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఆ దేశవ్యాప్తంగా భారీ విధ్వంసం నెలకొంది. ఇప్పటివరకు ఈ భూకంపాల కారణంగా 589 మంది మృతి చెందినట్లు వెనిజువెలా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 4,300 మంది గాయపడినట్లు తెలిపింది. అయితే అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక బృందాలు వారిని వెలికి తీసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. వెనిజువెలా రాజధాని కారాకస్కు పశ్చిమాన ఉన్న శాన్ ఫిలిపే సమీపంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం కొద్ది క్షణాల్లోనే యుమారే ప్రాంతం సమీపంలో 7.5 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. ఈ 2 భూకంపాలు దాదాపు ఒకే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. ఈ వరుస భూకంపాల అనంతరం దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రాజధాని కారాకస్తో పాటు ఆ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించినప్పటికీ తీర ప్రాంత నగరమైన లాగువేరాలో అత్యధిక నష్టం వాటిల్లింది. ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం లాగువేరాలో 100కు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం అత్యంత క్లిష్టంగా మారుతోంది. భారీ కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన వెనిజువెలాకు అంతర్జాతీయంగా సహాయం అందుతోంది. అమెరికా $150 మిలియన్ విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు కూడా వైద్య బృందాలు, సహాయక సిబ్బంది అత్యవసర సామగ్రిని పంపేందుకు ముందుకొచ్చాయి. వెనిజువెలాకు భారత్ ఆపన్న హస్తం అందించేందుకు ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట భారీ సహాయక కార్యక్రమాన్ని చేపట్టింది. 2 వాయుసేన విమానాల్లో సహాయక సామగ్రి, వైద్య బృందాన్ని పంపింది. జపాన్లో కూడా గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీర ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. భూకంప ప్రభావంతో అమోరి ప్రిఫెక్చర్లోని హషికామి పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో

0: భూమి బలంగా కంపించింది. బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టామర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. లేబర్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ దేశ ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. గతంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు లేబర్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా బలహీన స్థితిలో ఉండేదని చెప్పారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేశానని, రక్షణ, జాతీయ భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించానని ఆయన వివరించారు. పార్టీలో తన నాయకత్వ సామర్థ్యంపై చర్చలు జరుగుతుండటంతో రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నానని స్మార్టర్ తెలిపారు.
1: The question my party is asking now is whether I am best placed to lead us into the next general election. I have heard the answer of my parliamentary party to that question. And I accept that answer with good grace. Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. I will ask the National Executive Committee of the Labour Party to set out a timetable with nominations opening on the 9th of July and completed by the summer recess. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September.
0: కీ స్టామర్ రాజీనామా ప్రకటించడంతో గత 10 ఏళ్లలో ఆ దేశానికి 7వ ప్రధాని రానున్నారు. బ్రెగ్జిట్ నుంచి మొదలుకుని జీవన వ్యయ సంక్షోభం వరకు వరుస సమస్యలు బ్రిటన్ రాజకీయాలను ప్రభావితం చేస్తుండగా ప్రధానుల మార్పు కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇక యుక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రోజుల్లో యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఆధీనంలో ఉన్న క్రిమియాతో పాటు రష్యా వ్యాప్తంగా 12 ప్రాంతాలపై యుక్రెయిన్ 100 కొద్దీ డ్రోన్లతో దాడులు చేసింది. గురువారం ఒక్కరాత్రే 660 డ్రోన్లను ప్రయోగించింది. వీటన్నింటినీ తాము సమర్థవంతంగా అడ్డుకున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా రాజధాని మాస్కో సహా నల్ల సముద్ర తీరంలోని నగరాలు, క్రిమియాను యుక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంది. యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టామని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే రష్యాపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. మరోవైపు రష్యా కూడా క్షిపణులతో దాడులను ముమ్మరం చేసింది. కర్కివ్లో రష్యా జరిపిన దాడిలో 2 ప్రాణాలు కోల్పోయినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. ఇక యుక్రెయిన్పై సైనిక చర్యకు గాను రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య వెల్లడించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ఆసక్తి చూపుతోందన్నారు. వైట్ హౌస్ లో అమెరికా రైతుల కోసం గురువారం నిర్వహించిన రోజ్ గార్డెన్ క్లబ్ డిన్నర్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అణు కార్యక్రమంపై ఉన్న ఆందోళనల కారణంగానే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చర్యల ఫలితంగానే ఇప్పుడు చర్చల్లో తమకు పైచేయి లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం చర్చల్లో అమెరికా ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది అమెరికాకు అనుకూలంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఇరాన్ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్గా మారబోతోందని చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం ఆహార సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొంటూ ఆ దేశానికి గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. అయితే ఇరాన్కు నేరుగా నగదు ఇవ్వబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విడుదలయ్యే ఇరాన్ నిధులను అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకే వినియోగిస్తామని తెలిపారు. ఇరాన్కు చెందిన స్తంభింపచేసిన ఆస్తులు విడుదలైనా ఆ నిధులు అమెరికా రైతులను మరింత సంపన్నులను చేయడంతో పాటు ఇరాన్ ప్రజలకు ఆహారం అందించేందుకు ఉపయోగపడతాయని జేడీ వాన్స్ పేర్కొంటూ
2: But fundamentally, what Jared and the Qataris and the entire team here in Bergenstock accomplished is, to me, a classic Trump deal, where if Iranian assets are ever unfrozen, they're going to go to make American farmers richer and to feed the Iranian people. That's a very, very good and very classic Trump deal that's great for our people, great for the people of Iran, and fundamentally, again, will contribute to this regional security architecture that we've built and that we're going to work very hard to ensure that it endures.
0: పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఖండించారు. ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026లో నెతన్యాహు మాట్లాడుతూ ఇరువురు మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తమ జాతీయ ఎజెండాలకే ఇప్పుడు ప్రాధాన్యమిస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే అమెరికా

ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా కుదరకపోయినా ఇరాన్ ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. తాను ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నంతకాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటు చేసుకున్నా సరే తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. హార్మో జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా తరలించేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ ఐఎంఓ తరలింపు ప్రణాళికను ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు అవసరమైన భద్రతా హామీలు పొందామని, సురక్షిత నావిగేషన్ పరిస్థితులను ధృవీకరించామని ఐఎంఓ తెలిపింది. ఐఎంఓ సెక్రటరీ జనరల్ అర్సినియో డొమింగ్విచ్ పాత్రికేయులతో మాట్లాడుతూ నావికుల తరలింపు చర్యలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఎంఓయూ అనంతరం ఈ ఆపరేషన్ చేపడుతున్నట్లు వెల్లడించారు. తరలింపు కార్యక్రమం ఇరాన్ ఒమన్ ప్రాంతంలోని ఇతర దేశాలు అంతర్జాతీయ సముద్ర రంగ సంస్థలతో సమన్వయంతో నిర్వహించనున్నట్లు ఐఎంఓ పేర్కొంది. హార్మో జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటి కావడంతో ఆ ప్రాంతంలో నౌకల రాకపోకల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇరాన్ రాయబారి శాశ్వత ప్రతినిధి అలీ బెహ్రెయిన్ మాట్లాడుతూ హార్మో జలసంధి వాణిజ్య నౌకల కోసం పూర్తిగా తెరిచి ఉందని తెలిపారు. ఎలాంటి టోల్ రుసుములు లేకుండా వాణిజ్య నౌకలు ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిని 60 రోజుల తర్వాత సమీక్షిస్తామని చెప్పారు. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న చర్చల పురోగతి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ లోని రస్ లఫాన్ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ఖతార్ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 12 మంది భారతీయులున్నారు. 10ల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మార్చి నెలలో ఇరాన్ చేసిన దాడిలో రస్ లఫాన్ ప్రాంతంలో మిసైల్ పడటంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్లాంట్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయని, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత బలమైన సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించేందుకు భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సమావేశంలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ భద్రతా అధికారులు పాల్గొన్నారు. దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్న మారుతున్న భద్రతా ప్రమాదాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఉగ్రవాద సంస్థలు కృత్రిమ మేధస్సు, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను దుర్వినియోగం చేసే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం, ఉమ్మడి చర్యలు అవసరమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రపంచ భద్రతా వాతావరణం వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడం, ఉమ్మడి భద్రతా విధానాలను అభివృద్ధి చేయడం, కొత్త తరహా ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఆర్మేనియా దేశంలో జూన్ 7వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. పషిన్యాన్ పార్టీకి సుమారు 49.7% ఓట్లు లభించగా కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేసే మెజారిటీ లభించింది. 2023లో అజర్బైజాన్తో జరిగిన నాగోర్నో కరాబాక్ సంక్షోభం తర్వాత జరిగిన మొదటి ప్రధాన ఎన్నికలు కావడంతో ఇవి ఆర్మేనియాకు కీలకంగా మారాయి. నికోల్ పషిన్యాన్ విజయం తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకాయిచి వచ్చే జూలై 1 నుంచి 3వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె 16వ భారత జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. సనాయి తకాయిచి భారత్కు రావడం ఇదే తొలిసారి. గతంలో 15వ భారత జపాన్ వార్షిక సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 ఆగస్టులో టోక్యో పర్యటన చేసిన అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. భారత జపాన్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన ప్రతిబింబిస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ఇప్పటికీ ప్రధాన చోదక శక్తిగా కొనసాగుతోందని, పశ్చిమాసియా ఘర్షణలు, అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ జూలీ కోజాక్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బలమైన దేశీయ డిమాండ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ భారత్లో వృద్ధి వేగం కొనసాగుతుంది.

0: ఉందని ఆమె పేర్కొన్నారు.
1: I think from our perspective, some good news for India is that India entered this latest shock from a point of strength. It had strong growth momentum going into the energy price shock. Inflation was low. The current account deficit was modest. And India has ample foreign exchange reserves. So that work on the macroeconomic side and those buffers that India built have been a source of resilience for the Indian economy, despite the fact that, of course, there is still an impact from the shock.
0: 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను ఐఎంఎఫ్ 6.5% కొనసాగించింది. గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఆర్థిక వేగం, అమెరికా సుంకాల తగ్గింపు వంటి అంశాలు ప్రపంచ ఇంధన సంక్షోభ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయని జూలీ కొజాక్ వివరించారు. పశ్చిమాసియాలో ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ, హార్మో జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకునే దిశగా జరుగుతున్న పరిణామాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా ఐఎంఎఫ్ అభివర్ణించింది. ఇతర కీలక వస్తువుల ధరలు కూడా క్రమంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇంధన ధరల స్థిరీకరణ ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడంలో సహాయపడే అవకాశముందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల వృద్ధి అంచనాలపై తాజా వివరాలను ఐఎంఎఫ్ జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం 2727244 నెంబర్కి లేదా 2727288 నెంబర్కి ఫోన్ చేయండి. కోడ్ 0891.

0: హలో,
1: అన్నయ్యలు గోస కోసమని పాట కావాలంటే మేము సింహాచలం నారాయణ టౌన్ పడుతున్నాడు.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సింహాచలం నుంచి నారాయణ టౌన్ అంటే గోసాల
0: నారాయణరావు గారు.
1: అన్నయ్య పాట, అన్నయ్య
0: అన్నయ్య
1: సినిమాలో గోస
0: అన్నయ్య
1: కోసం, అదే సినిమాలో గోస కోసమని పాటగా కావాలి.
0: ఏం పాట అన్నారండి? అది
1: గోస కోసమని.
0: గుసగుసమని.
1: అదే అన్నయ్యలో
0: సరే. హలో.
1: హలో
0: అన్నయ్య కాకుండా ఇంకొకటి ఏదైనా అడగండి.
1: మంజనాథులో మహాప్రాణ దీపం కావాలి.
0: మంజునాథలో మహాప్రాణ దీపం తప్పకుండానండి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే. మీ పేరు?
1: నా పేరు హైమ చీపురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి హైమ గారు, ఏ సినిమా, ఏ పాట?
1: కొత్త జీవితాల్లో పొంగి పోరలే రాంగి
2: పొంగి పోరలే.

0: हेलो हेलो
1: హలో సార్, ఆకాశవాణి విశాఖపట్నం సార్.
0: అవునండి.
1: మాది శ్రీకాకుళం జిల్లా సార్, టెక్కలి పెద్దసాని విలేజ్.
0: చెప్పండి, ఏ సినిమా?
1: మాకు మొదటి సినిమా నుంచి ఉరిమే మేఘం కావాలి సార్ సాంగ్.
0: ఏ సినిమా అది?
1: మొదటి సినిమా
0: పేరే మొదటి సినిమావా?
1: అవును సార్.

हेलो हेलो नमस्ते अंडी मीके पार्ट कावालंडी లేత మనసులు

ಮನ ತನ್ನ ವಿಮರೋ.

0: హలో అండి, పాటల పల్లకి.
1: హృదయపూర్వక శుభోదయం అండి.
0: శుభోదయం అండి. మీకు ఏ పాట కావాలి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయగూర మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకు కావాల్సిన పాట
1: అల్లరిబావ చిత్రం నుంచి అండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు పాడినటువంటి పాట, మధువనిలో ఆమెనువైన పాట.
0: అలాగేనండి, అలాగే తప్పకుండా వేస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు అండి. అలాగే,
0: ధన్యవాదాలు అండి.

0: పాటలు పలికి ఫోన్ ఇన్ లైవ్. హలో అండి.
1: హలో.
0: హలో అండి, నమస్తే అండి, చెప్పండి.
1: నమస్కారం అండి. పిఠాపురం నుంచి మాట్లాడుతుంది అండి. మనకంట
0: పిఠాపురం నుంచి ఏ పాట కావాలండి? అందులోంచి ఏం పాట అండి?
1: నా పాట నీనోట అన్న పాట.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: పాటలపల్లికి ఫోన్ ఇన్ లైవ్. హలో అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా?
0: గుడ్ మార్నింగ్ అండి, బాగున్నాను. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి?
1: సార్, ఇడియట్ మూవీలో చూపులతో గుచ్చి గుచ్చి.
0: అలాగేనండి, అలాగే తప్పకుండా.
1: అంటే పాడకూడదా సార్? పాట
0: పాడొచ్చండి. సరే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ప్లే చేయండి.

మీరు ఇంతవరకు ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ. పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ముందుగా జగదేక వీరుని కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు గుండమ్మ కథ చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు నర్తనశాల సినిమా నుంచి డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ బెంగళూరు లలిత పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ముత్యాల ముగ్గు చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు యమగోళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

అపురూప సౌందర్య రాశి ఏది నీ నయన మనోహర నవద సలాస్యం ఏది నీ త్రిభువన మోహన రూప విలాసం

0: శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మయూరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.
1: తా

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు పంతులమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత అగ్గిపిడుగు చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తరువాత ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

శ్రోతలు మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత బంగారు గాజులు చిత్రం నుంచి పి సుశీల పాడని పాట వింటారు.

మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: department predicted heavy rainfall over Bihar, Chhattisgarh, Konkan, Goa, coastal Andhra Pradesh, coastal Karnataka, Tamil Nadu, Puducherry, Kerala, Mahe, and in some parts of the northeast India. In football, Egypt has reached the knockout stage of the FIFA World Cup for the first time after a 1-1 draw with Iran in the final Group G match. Iran's Ramim Rezalian was named player of the match. In another Group G match, Belgium defeated New Zealand 5-1 to finish at the top of the group. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటున్నారు. తరువాత రాజా చిత్రం నుంచి పి ఉన్నికృష్ణన్, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత బాణం చిత్రం నుంచి హేమచంద్ర సైంధవి పాడిన పాట వింటారు.

శ్రోతలు మధు మంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. తర్వాత చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్, సుజాత మోహన్ పాడిన పాట వింటారు.

0: మేరకు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామ్యని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈవేళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఇది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నాబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 1.5 లక్షల మందికి పైగా డ్రైవర్లను, 7 లక్షల మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజురోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వేస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రీసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జి మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్ బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి

0: చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, లలిత సంగీతం వింటారు. కార్యక్రమంలో శ్రీ కళ్యాణపు రాము ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా నీలాల నీ కళ్ళలో అంటూ శ్రీ పివి శేషుబాబుచారి రచన వింటారు.

శ్రోతలు, లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కళ్యాణపురాము ఆలపించిన లలిత గీతాలు వింటున్నారు. తరువాత నా ప్రేమ గీతం శ్రీ పారిజాతం.

లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తరువాత బొమ్మరిల్లు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. తరువాత చూడాలని ఉంది చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

శ్రోతలు, తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. తరువాత ఖుషి చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ హరిణి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. వార్తల వివరాలు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం జిల్లాతో పాటు మరో 4 జిల్లాలు అభివృద్ది చెందుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 10,580 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 6,736 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఈరోజు విడుదల చేశామని చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. 10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈరోజు 900 కోట్లు రైతులకు పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
0: నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లికార్జున స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడిన మంత్రి వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ది, భక్తుల సౌకర్యాల మెరుగుదల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. అత్యవసర చికిత్సల కోసం పేదలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 121 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో 13,40,00,000 రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల ఆరోగ్యానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథక కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న స్మార్ట్ కిచెన్ పేరుతో 20 ఏళ్లుగా వంట చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తోందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో విమర్శించారు. ఇందులో భాగంగానే వారికి 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి జీతాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని పోలియోరహితంగా ఉంచేందుకు ప్రభుత్వం రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయస్సున్న 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 29,873 బూత్లు, 59,746 ఇంటింటి బృందాలు, 1,757 మొబైల్ బృందాలు, 1,144 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేసి 1,31,000 మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి.

0: 131 వేల మంది సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క చిన్నారిని కూడా వదలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సురేష్ కుమార్ ఆదేశించారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు జిల్లాలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రవికుమార్ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షించారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో శ్రవణ మాధ్యమం ద్వారా మాట్లాడి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ఆర్జీయుకేటీ క్యాంపస్లలో 2022-23, 2024-25 విద్యా సంవత్సరాల్లో బీటెక్, ఎంటెక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నీతి ఆయోగ్ సభ్యులు గోబర్ధన్ దాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేయడంతో పాటు వివిధ విభాగాల్లో ప్రతిభ కనపరిచిన ఆర్జీయుకేటీ విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఏలూరు జిల్లాలో ఇంతవరకు 96% పైగా ఎన్యుమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3,30,537 ఎన్యుమరేషన్ ఫారంలు డిజిటలైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జులై 14వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాలను ఈరోజు రేపు కంప్యూటర్లో నమోదు చేయాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వారి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా నిరంతర పురోగతిని సమీక్షించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక దేశ సర్వతోముఖాభివృద్ధి వృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పోషిస్తున్న కీలక పాత్ర పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం ఎంఎస్ఎంఈ డే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎంఎస్ఎంఈలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఈ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 3,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్దిసేపట్లో మహిళావాణి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయండి.

0: మర్చిపోకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.

ఈనాటి ప్రసారాల్లో సాయంత్రం 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 5:30 నిమిషాలకు సంధ్యారాగాలు

ఈనాటి మహిళావాణి హలో బాగున్నారా కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మహిళలు మాత్రమే మాకు ఫోన్ చేసి వారు కోరిన పాటలు వినవచ్చు. ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 2727244272788. దూర ప్రాంతాల వారైతే జత చేయవలసిన కోడ్ నెంబర్ 0891.

0: హలో, బాగున్నారా?
1: హలో, బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నా పేరు శ్రీదేవి అండి.
0: శ్రీదేవి గారు
1: మాపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను. బహుదేవరూప పాఠశారి సినిమా నుంచి మేఘమా మరుగతి పాట కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా ప్రసారం అవుతుంది, వినండి.

0: హలో, బాగున్నారా?
1: హలో, బాగున్నా అండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: నా పేరు సాంబవి అండి, కంచరపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: మీకు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: కలిసిందంరా మూవీ నుంచి నువ్వే నువ్వే సాంగ్ కావాలి.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ.

0: హలో, బాగున్నారా?
1: హలో, బాగున్నారండి సార్. మీరు?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు చెంచల్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీకు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: పవిత్ర బంధం సినిమాలోది జనగల పాట కావాలి సార్.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నాను. మీరు బాగున్నారు సార్?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
0: ఎక్కడి నుంచి అండి ఫోన్ చేస్తున్నారు?
1: క్రాఫ్ట్ నుంచి చేస్తున్నానండి.
0: ఓకే, మీరు ఏ సినిమా నుంచి ఏ పాట కావాలండి మీకు?
1: మాకు రాజా సినిమా నుంచి అండి, మల్లెల వాళ్ళ పాట కావాలి సార్.
0: అలాగేనండి,
1: తప్పకుండా. ఈ పాట అందరి కోసం సార్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి.
1: అది
0: మీ
1: మనసును
0: పేరు?
1: సార్. నా పేరు శ్రీదేవుడు వేపగుంట.
0: ఓకేనండి. మీరు కోరిన పాట ఏంటి?
1: మనసంతా ఎవరిని ఎప్పుడు ఆ పాటను.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో నిర్ణీత కాలంలో చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక. ఆంధ్రేతర తీర ప్రాంతం లేదా బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి తీరంలోనూ తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి రాగల 5 రోజుల్లో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో సైనిక్ మాధురి కార్యక్రమం.
3: ఆకాశవాణి కా యే విశాఖపట్నం కేంద్ర హై. मैं शिखा आप सभी सैनिक भाइयों और अन्य श्रोताओं को नमस्कार करती हूँ. आज हम एक नए विषय पर चर्चा करते हैं और हमारा विषय है तस्वीर. तस्वीर यादों का वो पिटारा है जिसके खुलते ही चेहरे पर चमक आ जाती है, बड़ी सी मुस्कान आ जाती है और कभी कभी आंखें नम हो जाती हैं और पुराने क्षण याद आने लगते हैं. कुछ इसी तरह की जादुई चीज़ होती है तस्वीरें. चलिए थोड़ा रुकते हैं और सुन लेते हैं एक गीत.

సమయం 3 గంటలు దాటి 1 నిమిషం కావస్తుంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz యథావిధిగా కొనసాగుతాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. తదుపరి ప్రసారాలు తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్స్ అనగా 927 KHz ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. ఇప్పుడు నిలయంలో సమయం 5:18. శ్రోతలకు నమస్సులతో శుభ సాయంత్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి. ఇప్పుడు యువజనుల కార్యక్రమం వింటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, మొబైల్ ఫోన్ అవసరమా వ్యసనమా? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు మొదట చూసింది ఏంటి? చాలామంది సమాధానం మొబైల్ ఫోన్ అనే ఉంటుంది కదా. అలారం ఆఫ్ చేయడానికి ఫోన్, సమయం చూడటానికి ఫోన్, మెసేజ్లు చూడటానికి ఫోన్, స్టేటస్లు చూడటానికి ఫోన్, ఇలా మన రోజు మొదలయ్యేది కూడా మొబైల్తోనే, ముగిసేది కూడా మొబైల్తోనే. నిజం చెప్పాలంటే మొబైల్ ఫోన్ నేటి జీవితంలో ఒక అవసరంగా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, మన తల్లిదండ్రులు లేదా స్నేహితులు ఎక్కడైనా బయటకు వెళ్తే వాళ్ళు క్షేమంగా ఉన్నారా అని క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాం. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే సహాయం కోరగలుగుతున్నాం. ఒకప్పుడు చిన్న సమాచారం కోసం లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్లో 2 క్లిక్లు చేస్తే ప్రపంచ జ్ఞానం మన ముందుకు వచ్చేస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే గణితం అర్థం కాకపోతే కొన్ని యాప్స్ ఓపెన్ చేస్తాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కొన్ని యాప్స్ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధం కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అంటే మొబైల్ ఫోన్

ఒక చిన్న టీచర్ లాగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు, యూపీఐ పేమెంట్స్ ద్వారా డబ్బులు పంపడం, రైలు టికెట్లు బుక్ చేసుకోవడం, కరెంటు బిల్లు చెల్లించడం, మ్యాప్ చూసుకుంటూ కొత్త ప్రాంతాలకు వెళ్లడం, ఇలా ఎన్నో పనులు ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. అందుకే కొందరు మొబైల్ ఫోనును అరచేతిలో ప్రపంచం అని అంటారు. కానీ ఏ వస్తువైనా సరే అది మనకు ఉపయోగపడాలి, మనం దానికి బానిసలుగా మారకూడదు. అలాగే మొబైల్ ఫోన్ కూడా సరైన విధంగా ఉపయోగిస్తే అది జ్ఞానాన్ని పెంచుతుంది, తప్పుగా ఉపయోగిస్తే సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఏకాగ్రతను దూరం చేస్తుంది. అయితే మొబైల్ ఫోన్ మన జీవితాన్ని ఎంతవరకు సులభతరం చేస్తుంది, ఎప్పుడు అది అవసరం నుండి వ్యసనంగా మారుతుంది, ఈ విషయాల గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు భద్రా సినిమా నుండి కార్తీక్ కేఎస్ చిత్ర పాడిన పాటను విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

మనం మొబైల్ ఫోన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. నిజంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది. కానీ ఏదైనా అవసరానికి మించి ఉపయోగిస్తే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. ఒక చిన్న విషయం గమనించారా? కొన్నిసార్లు మనం ఫోన్ తీసుకోవటానికి ప్రత్యేక కారణం కూడా ఉండదు, అయినా ఫోన్ అన్లాక్ చేసి కొత్త మెసేజ్ ఏదైనా వచ్చిందా, కొత్త స్టేటస్ ఏమైనా ఉందా, కొత్త రీల్ ఏదైనా వచ్చిందా అని మళ్ళీ మళ్ళీ చూస్తుంటాం. ఇది కేవలం అలవాటు కాదు, క్రమంగా వ్యసనంగా మారే సంకేతం. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్, కాలేజీకి వెళ్తూ ఫోన్, భోజనం చేస్తూ ఫోన్, రాత్రి పడుకునే ముందు కూడా ఫోన్. ఇలా రోజు మొత్తం ఫోన్తోనే గడిచిపోతుంది. ప్రత్యేకంగా యువతలో రీల్స్, షార్ట్ వీడియోస్, ఆన్లైన్ గేమ్స్ ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాయి. ఇంకో వీడియో చూసా ఆపేస్తా, ఈ గేమ్ కంప్లీట్ చేసి చదువుకుంటా, ఈ రీల్ మాత్రమే చూస్తా అనుకుంటూ ఉంటాం. కానీ చూసేసరికి అరగంట, గంట, 2 గంటలు ఎలా గడిచిపోతాయో కూడా తెలీదు. సమయం విలువ తెలిసేలోపే చాలా సమయం వృధా అయిపోతుంది. మన జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు, సమయం. పోయిన డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేం. మొబైల్ వ్యసనం వల్ల మొదటగా ప్రభావితం అయ్యేది మన ఏకాగ్రత, చదువు పక్కన పడిపోతుంది. ఇంకో విషయం, ఒకప్పుడు స్నేహితులను ప్రత్యక్షంగా కలిసేవాళ్ళం, ఆటలు ఆడేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు చాలామంది స్నేహితుల గురించి తెలుసుకునేది వాళ్ళ స్టేటస్ లేదా పోస్టుల ద్వారానే. మనం ఆన్లైన్లో ఎక్కువగా కనెక్ట్ అవుతున్న కొద్దీ నిజ జీవితంలో కొంత డిస్కనెక్ట్ అవుతున్నామేమో అని కూడా ఆలోచించాలి. టెక్నాలజీ మనకు దగ్గరగా ఉన్నవారిని మరింత దగ్గర చేయాలి, దూరం చేయకూడదు. మొబైల్ ఫోన్ మనకు సేవ చేసే సాధనంగా ఉండాలి, మన సమయాన్ని శాసించే యజమానిగా మారకూడదు. అయితే ఈ వ్యసనం వల్ల మన ఆరోగ్యం, మనసు, చదువులపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయి, వాటి గురించి మరింత వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు టాగూర్ సినిమా నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వినండి. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ ఎలా అవసరం నుండి వ్యసనంగా మారుతుందో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ వ్యసనం వల్ల మన జీవితంపై ఎలాంటి ప్రభావాలు పడుతున్నాయో తెలుసుకుందాం. మొబైల్ వ్యసనం అనేది ఒక్క రోజులో కనిపించే సమస్య కాదు. అది నెమ్మదిగా మన అలవాట్లను, మన ఆలోచనలను, మన జీవన శైలిని ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి పరీక్షలు దగ్గర పడుతున్నాయని భావించి చదవటానికి పుస్తకం తెరుస్తాడు. కొద్దిసేపటికే ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి చూసి మళ్ళీ చదువుదాం అనుకుంటాడు. కానీ ఆ ఒక్కసారి చూడటం మరో వీడియో, ఇంకో మెసేజ్, ఇంకో పోస్ట్గా మారిపోతుంది. చివరికి చదువు కోసం కేటాయించిన సమయం మొత్తం ఫోన్కే వెళ్ళిపోతుంది. దీనివల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఒక పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టడం కష్టమవుతుంది. ఇంకా చాలామంది యువత రాత్రిల్లో ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇంకో వీడియో మాత్రమే, ఇంకో ఎపిసోడ్ మాత్రమే అని చూస్తూ గంటలు గడిపేస్తున్నారు. దీని ఫలితం ఏమిటి? ఉదయం ఆలస్యంగా లేవటం, రోజంతా అలసటిగా ఉండటం, క్లాస్లో లేదా కాలేజీలో నిద్ర మత్తుగా ఉండటం, ఇవి సాధారణ

ంగా కనిపించే సమస్యలు. అంతేకాదు, ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కంటి ఒత్తిడి పెరుగుతుంది. కొందరికి తలనొప్పి, కళ్ళలో మంట, మెడనొప్పి వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. మన శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మన మెదడుకు విశ్రాంతి కూడా అంతే అవసరం. కానీ ఫోన్లో ఎక్కువసేపు గడపటం వల్ల బయట ఆడుకోవటానికి, నడవటం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, పుస్తకాలు చదవటం వంటి మంచి అలవాట్లు క్రమంగా తగ్గిపోతాయి. దీర్ఘకాలంలో ఇది ఒత్తిడి, ఆందోళన, చిరాకు, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీయొచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి జీవితం నిజం కాదు. అక్కడ అందరూ సంతోషంగా, విజయవంతంగా కనిపిస్తారు. వాటిని చూసి కొందరు తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. దాంతో నిరాశ, అసంతృప్తి కూడా పెరగవచ్చు. యువత అంటే శక్తి, యువత అంటే కళలు, యువత అంటే సృజనాత్మకత. ఆ విలువైన సమయాన్ని, శక్తిని కేవలం స్క్రీన్లకే పరిమితం చేయకూడదు. మొబైల్ మన అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ మన అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మొబైల్ను ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలి? ఈ ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం. అంతవరకు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుండి రఘుదీక్షిత్, సూరజ్, సంతోష్ పాడిన పాటను వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఇప్పటి వరకు మనం మొబైల్ ఫోన్ వల్ల కలిగే ప్రయోజనాలు, అది ఎలా వ్యసనంగా మారుతుందో, ఆ వ్యసనం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న, దీనికి పరిష్కారం ఏమిటి? మొబైల్ ఫోన్ను పూర్తిగా వదిలేయటం ఈ రోజుల్లో సాధ్యం కాదు. చదువు, ఉద్యోగం, సమాచారం, కమ్యూనికేషన్, ఇలా అనేక అవసరాల కోసం అది మన జీవితంలో భాగమైపోయింది. అయితే సమస్య మొబైల్లో లేదు, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు విషయం. మొబైల్ మనకు సేవ చేసే సాధనం కావాలి. మన సమయాన్ని, మన జీవితాన్ని నియంత్రించే యజమాని కాకూడదు. అందుకోసం కొన్ని చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే చాలానే మార్పులు వస్తాయి. ఉదాహరణకు, భోజనం చేసే సమయంలో ఫోన్ పక్కన పెట్టండి, కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడండి. రోజులో కనీసం ఆ కొద్ది నిమిషాలైనా మనుషులతో గడపండి, మొబైల్తో కాదు. అలాగే నిద్రపోయే ముందు ఒక గంట సమయం ఫోన్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో పుస్తకం చదవండి, మరుసటి రోజు పనులు ప్లాన్ చేసుకోండి, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ప్రతిరోజు కొంత సమయం వాకింగ్, ఎక్సర్సైజ్ లేదా యోగా కోసం కేటాయించండి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయి. మనకు రోజుకు 24 గంటలే ఉంటాయి. అదే 24 గంటలు ఒక సాధారణ వ్యక్తికి కూడా ఉంటాయి, ఒక విజయవంతమైన వ్యక్తికి కూడా ఉంటాయి. తేడా ఏమిటంటే వారు తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్నదే. మనం రోజు సోషల్ మీడియాలో ఒక గంట తగ్గించి ఆ సమయాన్ని కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ఉపయోగిస్తే 1 సంవత్సరం తర్వాత మనలో ఎంత మార్పు వస్తుందో ఊహించండి. ఒక కొత్త భాష నేర్చుకోవచ్చు, ఒక సంగీత వాయిద్యం నేర్చుకోవచ్చు, పుస్తకాలు చదవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చు, మన కళలకు దగ్గర అవ్వచ్చు. సాంకేతిక మన జీవితాన్ని సులభతరం చేయటానికి వచ్చింది, మన జీవితాన్ని స్వాధీనం చేసుకోవటానికి కాదు. అందుకే ప్రతిరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను మొబైల్ను ఉపయోగిస్తున్నానా, లేదా మొబైల్ నా సమయాన్ని ఉపయోగించుకుంటుందా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మనం సరైన దారిలో ఉన్నట్టే. మొబైల్ ఫోన్ తెలివైనది కావచ్చు, కానీ దాన్ని ఉపయోగించే మనిషి ఇంకా తెలివైనవాడు కావాలి. మొబైల్ మన చేతిలో ఉండాలి, మనమే మొబైల్ చేతిలో ఉండకూడదు. చివరగా, నా ఆటోగ్రాఫ్ సినిమా నుండి చిత్ర పాడిన పాటను వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు, తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నీరాజనం సినిమా నుండి ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఓపి నయ్యర్, సాహిత్యం సి నారాయణరెడ్డి.

పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంది కదా. ఇప్పుడు అన్వేషణ సినిమా నుండి ఎస్పి బాలు ఎస్ జానకి పాడిన పాటను వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి.

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల

స్వరాలు సాహిత్యం కలిస్తే మాయ ఎలా జరుగుతుందో ఈ పాట చెబుతుంది కదండి. ఇప్పుడు రాక్షసుడు సినిమా నుండి ఎస్పి బాలు ఎస్ జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పిఎస్ సంచయ్తో.
2: ఇప్పుడు ప్రేమికుడు సినిమా నుండి ఎస్పి బాలు, ఉదిత్ నారాయణ, పల్లవి పాడిన పాటను వింటారు. సంగీతం AR రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

0: అద్భుతంగా ఉంది కదా ఈ పాట. ఇప్పుడు గుణ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ పాడిన పాటను వింటారో. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వెన్నెల కంటి.
1: రాయి.
2: ఏం రాయాలి?
1: లెటర్.
2: ఎవరికి?
1: నీకు.
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో నీకు.
2: నీకు
1: నే
2: రాసే.
1: నేను రాసే
2: ఉత్తరం.
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
1: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాట.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

ఇప్పుడు క్రిమినల్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ చిత్ర పాడిన పాటను వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఇంతవరకు సంధ్యా రాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. విశాఖపట్నం కంచరపాలెం గవర్నమెంట్ ఐటిఐ గర్ల్స్ క్యాంపస్ నిర్వాహకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ వారు విద్యార్థులకు 10+2 విద్యార్హతతో స్పెషల్ కోచింగ్ స్కీమ్ ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, ఓ లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ కోర్సుల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 0891278700 ఫోన్ నెంబర్కు సంప్రదించవచ్చని తెలియజేస్తున్నారు. ఫోన్ నెంబర్ మరొకసారి 0891278700. ఇంతవరకు సమాచార వాణి విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రసార ముఖ్యాంశాలు విందాం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం, ఆదాయ వ్యయాలు అనే అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం రస్తా కుంటుబాయికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జి అమృత వీణా గారు అందించే ప్రసంగాన్ని వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన మామిడిలో కోత అనంతరం మెలకువలు అనే అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే సమాచారాన్ని వింటారు. 8:00 సాంస్క్రిట్ టాక్. సామాజిక దర్పణ రీతయః చాణిక్య నీతయః అనే అంశంపై శ్రీ మంగిపూడి కామేశ్వరరావు ప్రసంగాన్ని వింటారు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రభాత్ ముఖోపాధ్యాయ్ గారి సంతూర్ వాదనతో కూడిన సంగీత కార్యక్రమాన్ని వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి ఫీడర్ ఛానల్ పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన రైతులకు పునరావాస సహాయం కింద 300 కోట్ల రూపాయలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 4,47,000 ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం అవసరమని, పోలవరం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ
1: ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది, 43.50 TMC నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం, 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ జీవితాలు కూడా అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నాం.
0: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 5 ఏళ్లలోపు వయసు ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 29,873 పోలియో బూతులు, 59,746 ఇంటింటి బృందాలు, 1757 మొబైల్ టీంలు, 1144 ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 68.67 లక్షల డోసుల వ్యాక్సిన్ను జిల్లాలకు పంపిణీ చేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు పట్టణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

0: నిర్వహించిన బాలామృతం ప్లస్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోషకాహార లోపం లేని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన బాల్యం అనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. బాలామృతం ప్లస్ ను ప్రవేశపెట్టడం చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో మరో కీలక అడుగుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7 నెలల నుంచి 5 సంవత్సరాల వయసు గల పోషకాహార లోపంతో బాధపడుతున్న సుమారు 5,000 మంది చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక పోషకాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను నివారించి వారి శారీరక మానసిక వికాసాన్ని మెరుగుపరచవచ్చని మంత్రి పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లాలోని కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అర్హులందరికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామని చెప్పారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరకే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వచ్చే 15వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న పీఎండిఎస్ క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విత్తన గుళికలతో సాగు చేసిన పంటల్లో అధిక మొలక శాతం, సమాన మొక్కల పెరుగుదల, నేలలో తేమ నిల్వ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఎల్ నిలో పరిస్థితుల్లో రైతులు అంతర పంటలు సాగు చేయటం అభినందనీయమని, వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇటువంటి సాగుతో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న అనంతరం సున్నిపెంట వద్ద ఉన్న దేవస్థానం క్వార్టర్స్ను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశైల క్షేత్రం అభివృద్ధికి అటవీ శాఖ నుంచి 4,000 హెక్టార్ల భూమి కోసం కేంద్రాన్ని కోరామని వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా డోర్నాల శ్రీశైలం, ఆమ్రాబాద్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై జాతీయ రహదారుల సంస్థ పరిశీలన చేస్తోందని పేర్కొంటూ,
1: శ్రీశైలం డెవలప్మెంట్ కి 4,000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. దీనితో పాటు రోడ్డు సిస్టమ్, అటు దోర్నాల నుంచి వచ్చిన, తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి తీసుకురమ్మన్నారు.
0: పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాల సవరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితాల సవరణకు సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తప్పనిసరిగా వెళ్లాలని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో నషాముక్త్ భారత్ అభియాన్ సప్తాహ్ ఈరోజు ఘనంగా ముగిశాయి. ఎయిమ్స్ మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు క్యాంపస్లో పలు వైవిధ్యభరితమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, వైద్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై సమాజానికి అవగాహన కల్పించటం, నివారణాత్మక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే ధ్యేయంగా

0: ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎయిమ్స్ వైద్య నిపుణులు పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడుకోవటం మన అందరి బాధ్యతని, మానసిక ఆరోగ్యంతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణకు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనం ఎంతో అవసరమన్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఎస్సీబీసీ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లకు కృషి చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి జిల్లాలో ఎస్సీబీసీ వసతి గృహాల అధికారులతో ఈరోజు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శ్రీశైలం క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ అధికారిక ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య విక్టోరియా నగరె సంప్రాప్తః. తమిళనాడురాజ్యే వాయ్కు ఇత్యస్య నేతృత్వె ఎండిఎంకే దళేన డిఎంకేదళేన సహ స్వీయ నవవర్షీయం గఠబంధనం సమాప్తం. ప్రసిద్ధ తమిళచలచిత్ర అభినేత నిదేశకశ్చ కె భాగ్యరాజ అద్య చెన్నయ్యాం పంచత్వే విలీన. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి జనప్రియ మాసిక కార్యక్రమే దేశ విదేశస్య జనైస్సహ స్వీయం మనోగతం వినిమయీకరిష్యతి. అమెరికాదేశస్య విదేశమంత్రి మార్కో రుబియో అవదత్ యత్ ట్రంప్ ప్రశాసనం భారతం సంయుక్తరాజ్య అమెరికాయాః అత్యంతం నికటతమేషు రణనీతిక సహయోగిషు అన్యతమం మన్యతే. అపిచ క్రీడావార్తాసు ఫీఫా విశ్వకప్ స్పర్ధా మాలికాయాం మిశ్రదేశః ఇరాన్ దేశేన సహ అంతిమ జీ సమూహస్య ద్వంద్వే 1-1 ఇత్యంకాంతరాలేన సమతావాప్య ప్రథమతయా ఫీఫా విశ్వకప్ స్పర్ధాయాః నాకౌట్ ఇత్యేతస్మిన్ చరణే ప్రవిష్టః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రిదివసీయ ప్రవాసార్థం సెషెల్స్ దేశస్య రాజధాన్యాం విక్టోరియా నగరే సంప్రాప్తః. సామాజిక అంతర్జాలీయ ప్రేషితే సందేశే శ్రీమోదినా విమానపత్తనే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పేట్రిక్ హోర్మనీ ఇత్యనేన కృత్ భవ్య స్వాగతస్య భూరిభూరి ప్రశంసా విహితా. ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ సెషెల్స్ దేశః హింద్ మహాసాగరె భారతస్య ఏకః సాముద్రిక సహయోగీ దృఢః మిత్రదేశశ్చ వర్తతే. మోదీ అవోచత్ యత్ సః అస్యాః యాత్రాయాః మాధ్యమేన ఉభయోర్ దేశయోః దీర్ఘకాలీన సంబంధాన్ సుదృఢీకర్తుం నాగరిక కళ్యాణాయ సహయోగం వర్ధయితుం సంవాదం ప్రతి ఆశాన్వితో విద్యతే. అనేన సహైవ తేన విమానపత్తనే భారతీయ ప్రవాసీ జనసమూహాయ అపి హార్దికం స్వాగతార్థం ధన్యతావచాంసి జ్ఞాపితాని. గదితం చ యత్ భారతీయ ప్రవాసీభిః యథా స్వసంస్కృతిః సంరక్షితా సా శ్లాఘనీయా వర్తతే. అవధేయాస్పదం వర్తతే.

భావన అనే అంశంపై డాక్టర్ పి హరిరామ్ ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు బొబ్బిలి పులి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

0: ప్లస్ హోమ్ ఫుడ్ గురించి వింటారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీకు ఆకలి వేస్తే వెంటనే గుర్తుకు వచ్చేది ఏది? పిజ్జానా, బర్గర్నా, ఫ్రెంచ్ ఫ్రైస్నా, లేక అమ్మ చేసిన వేడివేడి ఉప్మా, ఇడ్లీ, దోశలా? ఈ రోజుల్లో చాలామంది యువతకు ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. స్నేహితులతో బయటకు వెళ్ళినా, పుట్టినరోజు వేడుకలు జరిగినా, సినిమా చూసినా మొదటి ఎంపిక జంక్ ఫుడ్నే అవుతుంది. దీనికి కారణం కూడా ఉంది. అవి రుచిగా ఉంటాయి, రంగురంగులుగా కనిపిస్తాయి, ప్రకటనలు కూడా మనల్ని ఆకర్షిస్తుంటాయి. కానీ మన నాలుకకు నచ్చిన ప్రతీదీ మన ఆరోగ్యానికి మంచిదని అనుకోవడం పొరపాటు. జంక్ ఫుడ్లో సాధారణంగా ఎక్కువ నూనె, ఉప్పు, చక్కెర, కృత్రిమ రంగులు, నిల్వ ఉంచే రసాయనాలు ఉంటాయి. ఇవి తినేటప్పుడు రుచిగా అనిపించినా శరీరానికి అవసరమైన పోషకాలను మాత్రం పూర్తిగా అందించలేవు. ఒకప్పుడు పిల్లలు బయట ఆడుకునేవారు, ఇప్పుడు చాలామంది మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనికి తోడు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే చిన్న వయసులోనే ఊబకాయం, అలసట, జీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులు రావచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం సరైన అల్పాహారం చేయకుండా చిప్స్ లేదా కూల్ డ్రింక్తో సరిపెట్టుకుంటే కొంతసేపటికే నీరసం వస్తుంది, చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. ఇంటి ఆహారం గురించి ఆలోచించండి. అమ్మ ప్రేమతో చేసిన పప్పు, వేడివేడి అన్నం, కూరగాయలు, పెరుగు, పండ్లు, ఇవన్నీ మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి, మనకు శక్తిని ఇస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంటే హోమ్ ఫుడ్ కేవలం కడుపు నింపదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలని కాదు, కానీ అది అప్పుడప్పుడు మాత్రమే ఉండాలి, ప్రతిరోజు కాదు. ఈ రోజు నుంచి కొన్ని చిన్న మార్పులు చేద్దాం. కూల్ డ్రింక్ బదులుగా మజ్జిగ తాగుదాం, చిప్స్కి బదులుగా పండ్లు తిందాం, ఫాస్ట్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, రోజు కనీసం ఒక పండు తినే అలవాటు చేసుకుందాం. గుర్తుంచుకోండి, ఈరోజు మనం తినే ఆహారమే రేపటి మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రుచి కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర శీర్షికన జంక్ ఫుడ్ వర్సెస్ హోమ్ ఫుడ్ గురించి విన్నారు. ఇప్పుడు మాయాబజార్ సినిమా నుండి ఘంటసాల పాడిన పాటను వింటారు.
1: వివాహ భోజనంబు

స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం 2014 అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ అనే దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిని క్లీన్ ఇండియా మిషన్ అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం బహిరంగ మల విసర్జనను పూర్తిగా నిర్మూలించి పరిశుభ్రమైన భారతదేశాన్ని నిర్మించడం. ఒకప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో మరుగుదొడ్ల కొరత ఉండేది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడేవి. ఈ పరిస్థితిని మార్చడానికి 2014 నుండి 2019 మధ్య దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి. 2019 అక్టోబర్ 2 బహిరంగ మల విసర్జన రహిత భారతదేశం అంటే ODF ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం కేవలం మరుగుదొడ్ల నిర్మాణంతోనే పరిమితం కాలేదు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, చెత్తను రీసైక్లింగ్ చేయడం, ఘన వ్యర్థాలను నిర్వహణను మెరుగుపరచడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనివల్ల కలరా, డయేరియా వంటి అపరిశుభ్రమైన వ్యాధులను తగ్గించటంలో మంచి ఫలితాలు కనిపించాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ వల్ల మహిళలకు కూడా ఎంతో మేలు జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు అందుబాటులోకి రావటంతో వారి గౌరవం, భద్రత మరింత పెరిగింది. ఈ మిషన్ను SBM గ్రామీణ్ మరియు SBM అర్బన్ అనే 2 విభాగాల ద్వారా అమలు చేస్తున్నారు. మొదటి దశ 2014 నుండి 2019 కొనసాగగా రెండవ దశ 2020 నుండి 2025 కొనసాగింది. 2026 ఈ కార్యక్రమం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో విస్తృతంగా కొనసాగుతోంది. మహాత్మాగాంధీజీ పరిశుభ్రమైన భారతదేశాన్ని కలగన్నారు. ఆ కలను సాకారం చేయటమే ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ ఉద్యమంలో లక్షలాది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులు పాల్గొని తమ వంతు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. స్వచ్ఛతే సేవ అనే నినాదం కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రతి భారతీయుడు పాటించాల్సిన బాధ్యత కూడా. మన ఇంటిని, మన వీధిని, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే స్వచ్ఛ భారత్ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. పరిశుభ్రతను అలవాటు చేసుకుందాం. స్వచ్ఛ భారత నిర్మాణంలో భాగస్వాములవుదాం. సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి విన్నారు. ఇప్పుడు స్టైల్ సినిమా నుండి కార్తీక్ పాడిన పాటను వింటారు.

ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం, ఆదాయ వ్యయాలు అనే అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం రస్తా కుంటుబాయికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జి అమృత వీణా గారు అందించే ప్రసంగాన్ని వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారం శీర్షికన మామిడిలో కోత అనంతరం మెలకువలు అనే అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే సమాచారాన్ని వింటారు. 8:00 సాంస్క్రిట్ టాక్, సామాజిక దర్పణ రీతయః చాణిక్య నీతయః అనే అంశంపై శ్రీ మంగిపూడి కామేశ్వరరావు గారి ప్రసంగాన్ని వింటారు. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ ప్రభాత్ ముఖోపాధ్యాయ్ గారి సంతూర్ వాదనతో కూడిన సంగీత కార్యక్రమాన్ని వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం కార్యక్రమంలో ఎందుకు మనకెందుకు బృందగానం వింటారు. రచన శ్రీ గాదే శంకర కవి, సంగీతం శ్రీ పివి సాయిబాబా. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో తొలి అంశంగా శ్రీ సూర్యస్తుతి సూర్య దండకం, తరువాత అంశంగా సన్నుతి గీతాలు వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో బైబుల్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ ఆరపల్లె రమేష్. 6:35 పొలం పనులు, వరిలో కాండం తొలిచే పురుగు ముందు జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం, రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సిస్లా శారద, శ్రీ డివి మోహనకృష్ణ. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు జయంతి, తెలుగు నవల కథ సినిమా హాస్య కథ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత అంశంగా లేఖావళి, అలాగే పుష్పాంజలి సమాచారవాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ శ్రీ పి శ్రీనిబాబు అందించనున్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ 135వ సంచిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ జీవి సురేష్ కుమార్ పాడిన భక్తి గీతాలను వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో భాగంగా సహృదయ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు. 2:31

0: వరకు బాలభారతి కార్యక్రమంలో శ్రీకాకుళంలోని ఆక్స్ఫోర్డ్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3 గంటలకు తెలుగులో నాటిక వింటారు. సాయంత్రం ప్రసారంలో 5 గంటలకి యువవాణి, 6:30 రేడియోలో ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్కు సంబంధించిన హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం ఉంటుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ ప్రసారాలు ఉంటాయి. 6:30 సాయం సమీరం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనిక గారి ప్రసంగం వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం, చివరి అంశంగా వ్యవసాయ సమాచారం, చిరుధాన్యపు రైతులకు జాగ్రత్తలు అంశాన్ని శ్రీమతి సిహెచ్ కమలారాణి అందిస్తారు. 8:00 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్కు తెలుగు అనువాద రూపమైన మనసులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో పండిత్ సుధీర్ పాండే తబలా వాదనను, విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ వాదనను వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ ట్యాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఘనస్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
2: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
1: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో

0: తో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండి పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీకైన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్మోజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంతనాగల్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అమూల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
1: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे. तो मैंने कुछ कोऑपरेटिव संस्थाओं को कहलवाया भी, बुलाया भी. मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला.
0: రాగల 3 నుండి 4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఇరుదేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సిహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవికా 22-20, 21-19

0: ది తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజిపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా వోజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 3 రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ ఫైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రి రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డిఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పల్లె సీమలు కార్యక్రమంలో ముందుగా వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం, ఆదాయ వ్యయాలు అనే అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం రస్తా కుంటుబాయికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జి అమృత వీణా గారు అందించే ప్రసంగాన్ని వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆదాయ వ్యయాల గురించి తెలుసుకుందాం. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1943 కోయంబత్తూర్లో పుట్టగొడుగులను పెంచడం జరిగింది. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో పెంపకం ప్రారంభించారు. పుట్టగొడుగుల పెంపకంలో బీహార్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర రెండవ స్థానంలో, తర్వాత ఒరిస్సా మూడవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2000 రకాలకు పైగా పుట్టగొడుగులు ఉన్నప్పటికీ 200 రకాలు మాత్రమే తినగలిగినవి గుర్తించారు. వాటిలో కృత్రిమంగా 5 నుండి 6 రకాలను మాత్రమే పెంచుతున్నాము. పుట్టగొడుగుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కాదు, కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. కొండలలో, గుట్టలలో, ఎక్కడ పడితే అక్కడ పొలాలలో పెరిగే అన్ని రకాల పుట్టగొడుగులను తినకూడదు. పుట్టగొడుగులను తినేప్పుడు మత్తు పానీయాలని సేవించకూడదు. అలానే గుమ్మడికాయ లేదా చిక్కుడుగాయలను పుట్టగొడుగులతో కలిపి తినకూడదు, ఎందుకంటే అలా కలిపినప్పుడు ఆహారం విషపూరితం అవుతుంది. పుట్టగొడుగుల పెంపకం వలన లాభాలు. పుట్టగొడుగులను పెంచుటకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు, చాలా తక్కువ పెట్టుబడితో మనం పెంచుకోవచ్చు. అలానే చాలా తక్కువ కాలంలో, అంటే 30 నుండి 45 రోజులలో పంటని పండించుకోవచ్చు. ఇంటి ఆవరణలో చాలా సులభంగా పెంచుకోవచ్చు. తక్కువ ఖర్చు చేసి అధిక దిగుబడులను పొందవచ్చు. పంట అయిపోయిన తర్వాత పుట్టగొడుగుల పెంపకానికి వాడిన బెడ్లని ఎరువుగా లేదా బయోగ్యాస్ తయారీకి వాడుకోవచ్చు. పుట్టగొడుగులలో పోషక

విలువలు. ఈ పుట్టగొడుగుల్ని మనము శాకాహారంలో మాంసాహారం అని అంటాము. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది వరి, గోధుమలు మరియు కూరగాయల కంటే కూడా చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక చక్కెర వ్యాధి, గుండె జబ్బుల వారికి ఇది చాలా మంచి ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. కొవ్వు కూడా అస్సలు ఉండదు. అలానే ఎన్నో రకాల మినరల్స్ అయిన పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్, సెలీనియం లాంటివి అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. మరియు విటమిన్ డి, అంటే విటమిన్ డిని అబ్జర్బ్ చేసుకునే కెమికల్స్ ఈ పుట్టగొడుగులలో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, సోడియం నిష్పత్తి తక్కువగా ఉండడము, పీచు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటు మరియు అధిక ఆమ్లత వల్ల బాధపడే వారికి ఇవి చాలా మంచి ఆహారంగా మనము చెప్పుకోవచ్చు. 100 గ్రాముల పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, అందులో తేమ 85% ఉంటుంది, శక్తి 43 కిలోకెలరీలు ఉంటాయి, మాంసకృత్తులు 3%, బి కాంప్లెక్స్ విటమిన్లు 1.7%, పీచు పదార్థాలు 1%, ఖనిజ లవణాలు 1%, పిండి పదార్థాలు 0.01%, కొవ్వు అనేది కంప్లీట్గా అసలు ఉండదు. ఈ పుట్టగొడుగుల్లో మన భారతదేశంలో 4 రకాల పుట్టగొడుగుల్ని ఎక్కువగా పెంచుతున్నారు. అవి ఆయిషర్ లేదా ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, మిల్కీ లేదా పాల పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి లేదా బటన్ పుట్టగొడుగులు. మొదటగా మనము ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాము. పెంచడానికి 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 75-85% తేమ ఉండాలి. దీని పెరుగుదలకు భారతదేశంలో జూన్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీటిలో తెలుపు, బూడిద, లేత రోజా రంగులలో ఉంటాయి. వీటి పెంపకానికి కంపోస్టింగ్ అనేది అవసరం ఉండదు. వ్యవసాయ వ్యర్థాల నుంచి అధికంగా ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. గోధుమ గడ్డి, వరి, రాగి గడ్డి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, ప్రత్తి మొక్క కాండాలు మరియు వేరుశనగ కాయల పొట్టు లాంటి అనేక వ్యవసాయ వ్యర్థాలను ఆయిషర్ పుట్టగొడుగు సాగులో ఉపయోగించుకోవచ్చు. ఈ పదార్థాలన్నింటిలో లిగ్నిన్, సెల్యులోస్ అధికంగా ఉంటుంది. వీటి పెంపకానికి తక్కువ పెట్టుబడి, సాధారణ సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుంది. ఈ పుట్టగొడుగులను పెంచుకోవడానికి కావలసిన సామాగ్రి: పూరి పాక లేదా ఒక పక్క షెడ్, గడ్డి కత్తిరించడానికి గడ్డి కట్టర్, గడ్డిని నానబెట్టడానికి సిమెంట్ కుండీలు లేదా పాత్రలు, గడ్డిని ఉడకబెట్టడానికి పెద్ద పాత్ర, మంచి నాణ్యమైన స్పాన్ లేదా విత్తనము, బెడ్స్ తయారీకి పాలిథీన్ సంచులు, మంచి ఎండుగడ్డి, సంచులు మూతలు కట్టడానికి రబ్బర్ బ్యాండ్లు లేదా దారం, బెడ్స్ ను వేలాడి తీసేందుకు ప్లాస్టిక్ తాళ్ళు, చేతులు శుభ్రం చేసుకునేందుకు దూది, స్పిరిట్ లేదా డెటాల్, ఫార్మలిన్ ద్రావణము, కార్బెండిజము, గోన సంచులు, ఇసుక బెడ్లపై మరియు ఇసుక గోన సంచులపై నీరు చల్లడానికి స్ప్రేయర్లు. తయారు చేసే పద్ధతి: ముందుగా గడ్డిని 2-3 సెంటీమీటర్ల పొడవులో గడ్డి కట్టర్ లేదా కత్తితో కత్తిరించుకోవాలి. ఈ కత్తిరించుకున్న గడ్డిని స్టెరిలైజేషన్ చేసుకోవాలి. ఈ స్టెరిలైజేషన్ అనేది 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి రసాయనిక పద్ధతి, రెండవది నీటిలో ఉడకబెట్టే పద్ధతి. నీటిలో ఉడకబెట్టడం ద్వారా సబ్స్ట్రేట్ ని ఏ విధంగా స్టెరిలైజ్ చేసుకోవాలి అంటే, వరిగడ్డిని ముక్కలుగా కత్తిరించుకున్న తర్వాత ఆ ముక్కలను 12-18 గంటల పాటు నీటిలో ముంచి ఉంచాలి. తర్వాత నీటి నుండి తీసేసి మరుగుతున్న నీరున్న పాత్రలో వాటిని వేసి 1 గంట పాటు మరిగించాలి. వేడి నీటి నుండి తీసి శుభ్రమైన బట్ట లేదా చేపలపై ఆ ముక్కలను నీరు ఆరిపోయే వరకు ఉంచాలి. రసాయనిక పద్ధతిలో మనము స్టెరిలైజేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ డ్రమ్ తీసుకుని అందులో 100 లీటర్ల నీటిని వేసి దానికి 10-15 కిలోల గడ్డి వేసి అందులో 200 మిల్లీలీటర్ల ఫార్మలిన్ మరియు 7.5 గ్రాముల కార్బండిజంను బాగా కలిపి 8-12 గంటల పాటు రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన వరిగడ్డిని బయటకు తీసి నీడలో ఆరబెట్టుకోవాలి. గడ్డి ముక్కలు మరీ ఆరిపోకుండా ఉంటే, కొంచెం తేమగా ఉన్నప్పుడు మనము బ్యాగింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బెడ్స్ తయారు చేసుకునే విధానము. బెడ్స్ తయారీకి పాలిథీన్ సంచులను వాడతాము. ఈ పాలిథీన్ సంచుల యొక్క సైజ్ అనేది 36x36 సెంటీమీటర్లు లేదా 12x18 అంగుళాలు లేదా 14x24 అంగుళాలు ఉండి 100 గేజీ మందంతో ఉండాలి. గాలి వెళ్లేందుకు వీలుగా పాలిథీన్ సంచులకు 9-15 వరకు రంధ్రాలు చేసుకోవాలి. ముందుగా చేతులను డెటాల్ లేదా స్పిరిట్ తో శుభ్రపరచుకోవాలి. స్టెరిలైజ్ చేసిన గడ్డిని పొరలు పొరలుగా బ్యాగ్ లో నింపుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పొర 5 సెంటీమీటర్ల మందం ఉండేలాగా చూసుకోవాలి. ఎటువంటి ఖాళీ లేకుండా గుండ్రంగా ఉండేలా గడ్డిని కొద్దిగా నొక్కుకోవాలి. ఒక గుప్పెడు స్పాన్, అంటే 40-50 గ్రాముల వరకు స్పాన్ ని తీసుకుని పొర ఉపరితలంపై ఒకే రకంగా చల్లుకోవాలి. ఈ విధంగా 4-5 పొరలు ఒక బ్యాగ్ కి మనం తయారు చేసుకోవాలి. బ్యాగ్ 3 అంతలు నిండాక స్పాన్ ని మరోసారి పైన అంతా చల్లుకోవాలి.
తర్వాత బ్యాగ్ను రబ్బర్ బ్యాండ్తో కట్టి ఎప్పుడు తయారు చేసే

0: అనే తేదీ రాసి పక్కన పెట్టుకోవాలి.
1: తర్వాత ఇంక్యుబేషన్ రూమ్ లో మనం ఈ బ్యాగ్లని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాగ్లని ఇంక్యుబేషన్ రూమ్ లో పెట్టుకోవడానికంటే ముందు గది యొక్క గోడలు, నేల, పైకప్పుని 2% ఫార్మలిన్ ద్రావణంతో మనము చల్లుకోవాలి. తర్వాత ఈ బెడ్లను వేలాడి తీసుకోనైనా వేలాడి తీసుకోవచ్చు, లేదా చెక్క ర్యాక్లపై మనము ఉంచుకోవచ్చు. ప్రతి 2 బెడ్స్ మధ్య 10 నుండి 12 సెంటీమీటర్ల ఎడం ఉంటే పుట్టగొడుగులు అనేవి బాగా పెరిగేందుకు వీలుంటుంది. క్రిమిరహితమైన శుభ్రమైన ప్రదేశంలో 18 నుండి 25 రోజులలో పుట్టగొడుగుల శిలీంద్రం మొత్తము తెల్లని నూలు దారాల్లాగా పెరుగుతుంది. తర్వాత బెడ్ల నుంచి పాలిథిన్ కవర్ ని తొలగించి పుట్టగొడుగులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ గదిలో 4 గోడలకు మనము గోనె సంచుల్ని వేలాడదీసి రోజు నీటితో తడపడం ద్వారా 25 నుండి 30 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, 85 నుండి 90% తేమ ఉండేలా చూసుకుని ఉండడం ద్వారా ఈ పుట్టగొడుగులు అనేవి బాగా పెరుగుతాయి. బెడ్స్ లో తేమ ఉండేలా అప్పుడప్పుడు మనము నీరు చిలకరిస్తూ ఉండాలి. 5 నుండి 6 రోజుల తర్వాత బెడ్స్ అంతటా సూది మొనంత ఉన్న పుట్టగొడుగులు కనిపిస్తాయి. దాని నుంచి 1 వారం నుండి 10 రోజులలో పంట కోతకు అనేది సిద్ధమవుతుంది. 10 నుండి 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్క బెడ్ నుంచి 2 నెలల వ్యవధిలో సుమారుగా మనము 2 నుండి 3 కిలోల పుట్టగొడుగులు అనేవి తీసుకోవచ్చు అనమాట. తర్వాత వరిగడ్డి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకుందాము. ఈ వరిగడ్డి పుట్టగొడుగుల్ని మనము మన ఉత్తరాంధ్రలో అయితే మామిడి తోటల్లో గానీ లేదా జీడి మామిడి తోటల్లో గానీ చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ఒక గది కూడా అవసరం ఉండదు. తోటల్లో ఉన్న నీడలో మనము పెంచుకోవచ్చు. ముందుగా వరిగడ్డిని 5 సెంటీమీటర్ల లావు, 85 నుండి 90 సెంటీమీటర్ల పొడవు గల 1 కిలో బరువు కట్టలుగా కట్టాలి. ఈ కట్టలను మంచినీటిలో 12 నుండి 16 గంటల పాటు నానబెట్టి తర్వాత నీరు జారిపోయేలా 15 నుండి 20 నిమిషాల పాటు కట్టలను నిలబెట్టాలి. ఇటుకలు పేర్చి దాని మీద ఏర్పరచుకున్న ప్లాట్ఫామ్ పైన డెటాల్తో శుద్ధి చేసిన కొయ్యలో చట్రాన్ని ఉంచి దానిపైన మొదటి వరుసగా 6 నుండి 8 గడ్డి కట్టలు ఒకదానిపై ఒకటి పేర్చాలి. పుట్టగొడుగుల విత్తనాన్ని అంచుల నుంచి 4 పక్కల 10 సెంటీమీటర్ల ఎడంగా కుప్పలుగా ఉంచాలి. దీనిపై సుమారు 5 గ్రాముల పప్పు పొడి, 5% యూరియా నీళ్లు చల్లాలి. 4వ వరుస పైన మాత్రం అంచుల వెంటనే కాకుండా ఉపరితలం అంతా నీటిని చల్లి 5వ వరుస పేర్చాలి. కట్టలను చేతులతో కొద్దిగా నొక్కి మడిపైన మైనపు కాగితంతో కప్పాలి. ప్రతిరోజు ఈ కాగితాన్ని తీసి తేమ ఆరిపోకుండా మంచినీరు అనేది పిచికారీ చేసుకుంటూ ఉండాలి. పుట్టగొడుగులు పెంచే గదిలో తగినంత తేమ చల్లదనం అనేది ఉండేలా గోడల వెంట గోనెపట్టలు వేలాడదీసి వాటిని తరచుగా తడుపుతూ ఉండాలి. సుమారు 2 వారాల్లో పుట్టగొడుగులు వచ్చి 4 నుండి 5 రోజులలో పెద్దవవుతాయి. గొడుగులు విచ్చుకోక ముందే అంటే గుండి దశలోనే వాటిని కోయాల్సి ఉంటుంది. తర్వాత 1 వారంలో 2 కాపు, మరో 1 వారంలో 3 కాపు వస్తాయి. ఒక్కో మడికి 2 నుండి 3 కిలోల పుట్టగొడుగుల్ని మనము తీసుకోవచ్చు. పాల పుట్టగొడుగుల సాగు విధానం. వీటిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పెంచుతున్నారు. ఇవి ఉష్ణమండల ప్రాంతములైన రాయలసీమలో మార్చి నుండి అక్టోబర్ వరకు పెంచవచ్చును. ఎందుకంటే ఇవి పెంచడానికి 30 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది అవసరం అవుతుంది. అది మనకి మామూలుగా మార్చి నుండి అక్టోబర్ టైంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం పెంచుకోవచ్చు. వీటి నిల్వ కాలం అనేది ఆయిషర్ పుట్టగొడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తెలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీన్ని పెంచే విధానంలో గడ్డిని స్టెరిలైజ్ చేసుకోవడము, బెడ్లను తయారు చేసుకోవడము, స్పానింగ్ ఆయిషర్ పుట్టగొడుగుల్లో చెప్పుకున్నట్లుగా మనము చేసుకోవచ్చు. తర్వాత స్పాన్ రన్నింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా గడ్డి పైన పెరిగే శిలీంద్రం పెరిగే దశ. ఈ దశలో గాలి అవసరం చాలా తక్కువ కాబట్టి శిలీంద్రం పెరుగుదలకు అధికంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అవుతుంది. కనుక ముందుగా ఈ బ్యాగ్స్ ని మనము చీకటి గదిలో ఉంచుకోవాలి. అప్పుడు 28 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటట్లు మనం చూసుకోవాలి. ప్రతిరోజు పరిశీలిస్తూ కలుషితం ఐటెం వాటిని తీసివేస్తూ ఉండాలి. ఇలా 20 నుండి 25 రోజులలో శిలీంద్రం అనేది మొత్తం తెల్లగా బ్యాగ్లలో పరుచుకోవడం మనం గమనించుకోవచ్చు. సంచులన్నీ కూడా మనకి పూర్తిగా తెల్లగా కనిపిస్తాయి. ఇలా పూర్తి బూజు తయారైన బెడ్లను బయటకు తీసి మధ్యలో అడ్డంగా బ్లేడ్తో 2 భాగాలుగా కత్తిరించుకోవాలి. కత్తిరించుకున్న తర్వాత ఈ బ్యాగ్ పైన 2 నుండి 4 సెంటీమీటర్ల మందంతో కేసింగ్స్ ఆయిల్ అనేది మనము పరుచుకోవాల్సి ఉంటుంది. ఈ కేసింగ్స్ ఆయిల్ పరుచుకున్న తర్వాత బ్యాగ్లని మనము మళ్ళీ వెలుతురు గదిలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. 2 భాగాలు చేసిన బెడ్లపై 1 లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల ఫార్మాల్డిహైడ్ అలానే 7.5 గ్రాముల కార్బన్డిజం కలిపి పైన మనము చల్లుకోవాలి. కేసింగ్ తర్వాత 15 నుండి 20 రోజులలో గుండు సూదు లాంటి నిర్మాణాలు మనము రావడం గమనించవచ్చు. వాటి నుండి గొడుగులు 6 నుండి 10 సెంటీమీటర్ల వెడల్పు చేరినప్పుడు మనం పుట్టగొడుగుల పంటను కోసుకోవచ్చు.

కేసింగ్ చేసే మట్టిని మనము స్టెరిలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ మట్టిని శుద్ధి చేసి పొడి చేసి శుభ్రమైన స్థలంలో మనము కుప్పగా పోయాలి. 1 లీటర్ నీటికి 50 మిల్లీలీటర్ల ఫార్మలిన్ కలిపి మట్టి మరీ బురదగా కాకుండా నీరు చల్లుతూ బాగా కలపాలి. అలా కలిపిన మట్టిని ప్లాస్టిక్ సంచులలో తీసుకుని గాలి తగలని ప్రదేశాల్లో 2 రోజుల పాటు ఉంచాలి. ఈ విధంగా 2 సార్లు చేసిన మట్టిని నిల్వ ఉంచుకొని కేసింగ్ కోసం మనము వాడుకోవచ్చు. పుట్టగుడుకుల పెంపకంలో మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే, 6 నుంచి 12 నెలల వయసున్న గడ్డిని మాత్రమే మనము బెడ్డింగ్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది. అలానే రంగు మారిన మరియు మచ్చలు కలిగిన గడ్డిని తీసుకోవడం మంచిది కాదు. బెడ్లు ఉన్న గదులలోకి పురుగులు, కీటకాలు, ఎలుకలు రాకుండా కిటికీలకు ఇనుప జాలి బిగించడం ద్వారా వాటి యొక్క ప్రవేశాన్ని మనము అరికట్టవచ్చు. అలానే వారానికి 2 సార్లు ఫార్మలిన్ 2 చెంచాల పొడిని 1 లీటర్ నీటికి కలిపి గదిలో పిచికారీ చేయాలి. ఈ ద్రావణం మనం పిచికారీ చేస్తున్నప్పుడు బెడ్ల పైన పడకుండా ఏదైనా బెడ్ల పైన కప్పి ఉంచాలి.

0: గించడం ద్వారా వాటి యొక్క ప్రవేశాన్ని మనము అరికట్టవచ్చు. అలానే వారానికి 2 సార్లు ఫార్మలిన్ 2 చెంచాల పొడిని 1 లీటర్ నీటికి కలిపి గదిలో పిచికారీ చేయాలి. ఈ ద్రావణం మనం పిచికారీ చేస్తున్నప్పుడు బెడ్ల పైన పడకుండా ఏదైనా బెడ్ల పైన కప్పి ఉంచాలి. బెడ్లపై మరీ ఎక్కువ నీరు చల్లినా కూడా ఆ బెడ్లు అనేవి నానిపోయి బ్యాక్టీరియా అనేది చేరి కుళ్ళిపోవచ్చు. అందువల్ల బెడ్లలో 65% తేమ మాత్రం ఉండేలాగా చూసుకోవాలి. సాధారణంగా పుట్టగొడుగులలో నలుపు ఆకుమచ్చ రంగుల్లో ఉండే శిలీంద్రములు పెరిగి కలుషితం చేస్తాయి. మచ్చలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ బెడ్లను మనం పారవేయాలి. మచ్చలు చిన్న పరిమాణంలో ఉంటే అక్కడి వరకు కత్తిరించి 1 గ్రామ్ బావిస్టిన్ పొడిని 1 లీటర్ నీటికి కలిపి ఆ ప్రదేశంలో చల్లుకోవాలి. పుట్టగొడుగుల్ని ఎలా నిల్వ చేసుకోవాలి అంటే, తాజా పుట్టగొడుగుల్ని 24 గంటల కంటే ఎక్కువగా నిల్వ ఉండవు. కోసిన తర్వాత రంధ్రాలు కలిగిన పాలిథీన్ సంచులలో వేసి రెఫ్రిజిరేటర్లలో 2 నుంచి 3 వారాల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. లేదా పుట్టగొడుగుల్ని 0.5 నుండి 1.5% పొటాషియం మెటాబైసల్ఫేట్ లేదా 600 మిల్లీగ్రాముల సాధారణ ఉప్పుని 1 లీటర్ నీటిలో కరిగించి అందులో ముంచి 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనం వాడితే రంగు అనేవి మారకుండా మనం చూసుకోవచ్చు. పుట్టగొడుగులతో మనం రకరకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా ఏంటంటే పుట్టగొడుగుల కూర, పుట్టగొడుగుల తాలింపు, పుట్టగొడుగుల బిర్యానీ, చాట్ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, అలానే పుట్టగొడుగుల పకోడీ, తర్వాత కెచప్ చేసుకోవచ్చు. ఇంకా పుట్టగొడుగుల్ని ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని కూడా మనము వివిధ రకాల పదార్థాలలో వాడుకోవచ్చు. పుట్టగొడుగులు బాగా రావాలంటే మంచి స్పాన్ అనేది చాలా అవసరం. మంచి స్పాన్ అనేది దొరికే ప్రదేశాలు ఏంటి అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ, SV అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి, డివిజన్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ, పూసా న్యూఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పెథాలజీ రాజస్థాన్ ఉదయ్పూర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ పంజాబ్ యూనివర్సిటీ లూధియానా, డివిజన్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ సోలాన్ హిమాచల్ ప్రదేశ్. ఈ ప్రదేశాలన్నింటిలోనూ నాణ్యమైన విత్తనం అనేది మనకి లభిస్తుంది. ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక మరియు దూర విద్యా కేంద్రం వాళ్ళు పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల నుండి 2 నెలల వరకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా ప్రతి ఏడాది నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను అందజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలని అందరూ కూడా వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పుట్టగొడుగుల పెంపకం చిన్న తరహాలో అంటే 1000 చదరపు అడుగులలో ప్రారంభించడానికి 50,000 నుండి 1.5 లక్షల వరకు ఖర్చవుతుంది. మన ప్రాంతంలో వరిగడ్డి చాలా సులభంగా దొరుకుతుంది కాబట్టి ఆయిషర్ మరియు మిల్కీ పుట్టగొడుగుల పెంపకానికి ఇది బాగా సరిపోతుంది. మధ్య తరహాలో ప్రారంభించడానికి అంటే 1500 చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టడానికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మష్రూమ్ మిషన్ ద్వారా 40% వరకు సబ్సిడీ పొందవచ్చు. అలానే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫర్ హార్టికల్చర్ వారు కూడా 40% నుండి 50% వరకు సబ్సిడీ అనేది అందిస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకానికి ఒక షెడ్ లేదా పూరిపాకలో కూడా మనం చేసుకోవచ్చు. ఒక షెడ్ నిర్మాణం చేసుకోవడానికి 1-2 లక్షల వరకు మనకి ఖర్చవుతుంది. షెడ్ నిర్మాణం తర్వాత చెక్కారలు ఏర్పాటు చేసుకోవడానికి 30,000 నుండి 40,000 వరకు మనకి ఖర్చవుతుంది. ఇతరత్రా ఖర్చులు 10,000 కలుపుకొని ఒక చిన్న తరహా షెడ్ని మనం నిర్మాణం చేసుకోవడం కోసం 2.5 లక్షల వరకు మనకు ఖర్చు అనేది అవుతుంది. ఈ గదిలో మనము బ్యాగుల్ని పెట్టుకొని పుట్టగొడుగుల్ని 1 సంవత్సరం కాలంలో అయితే 3,000 కిలోల వరకు కూడా మనము పెంచుకోవచ్చు. ఈ 3,000 కిలోల పుట్టగొడుగులు 150 రూపాయల కిలో లెక్కను మనం లెక్క వేసుకుంటే 3,000 కిలోల పుట్టగొడుగులకి 450,000 వరకు కూడా మనకి ఆదాయం అనేది వస్తుంది. 450,000 నుంచి మనకి అయిన ఖర్చు 2.5 లక్షలు తీసేస్తే 2 లక్షల వరకు కూడా సంవత్సరంలో మనము నికర ఆదాయం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలానే 1 కేజీ పుట్టగొడుగులు మనం పెంచుకోవాలంటే 50 నుండి 60 రూపాయల వరకు మనకి ఖర్చు అవుతుంది. రకాన్ని బట్టి ఈ కిలో పుట్టగొడుగులు 150 నుండి 300 రూపాయల వరకు కూడా మనము అమ్ముకోవచ్చు. 1 కిలో విత్తనం నుండి మనము 2 నుండి 3 కిలోల పుట్టగొడుగులు అనేవి పొందవచ్చు అన్నమాట. ఈ రకంగా ఎన్నో పోషక విలువలు మరియు ఔషధ గుణాలున్న పుట్టగొడుగుల పెంపకం నిరుద్యోగ యువత, మహిళలు మరియు సన్నకారు రైతులు చేపట్టడం వల్ల ఆదాయాన్ని పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పొందవచ్చు.
1: పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం, ఆదాయ వ్యయాలు అనే అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం రస్తా కుంటుబాయికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జి అమృత వీణా గారు అందించిన ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: ఇంతవరకు జానపద గీతం విన్నారు. పల్లె సీమలు కార్యక్రమంలో చివరగా వ్యవసాయ సమాచారం శీర్షికన మామిడిలో కోత అనంతరం మెలకవులు అనే అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే సమాచారాన్ని వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మామిడిలో కోత అనంతరం మెళకువుల గురించి తెలుసుకుందాం. మామిడి సాగు చేస్తున్న రైతు సోదరులు కోత తర్వాత సరైన యాజమాన్యం పాటించడం ద్వారా వచ్చే ఏడాది పూత సక్రమంగా రావడంతో పాటు అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. మామిడిలో కోత అనంతరం జూలై ఆగస్టుల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, ఇంకా నీటి యాజమాన్యం, అలాగే అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెట్లకి విశ్రాంతి ఎలాగివ్వాలో తెలుసుకుందాం. మామిడి పంట కోత తర్వాత చెట్లు చాలా శక్తిని పండ్ల ద్వారా కోల్పోవడం వల్ల బలహీనంగా మారిపోతాయి. పెరుగుదల లేకుండా నిద్రావస్థలో కూడా ఉంటాయి. కాబట్టి మామిడి కాయలు కోసిన తర్వాత 15 నుండి 20 రోజుల వరకు తోటలో ఎలాంటి సేద్య పనులు చేయకుండా చెట్లకి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి. మామిడికాయలు కోసిన తర్వాత చెట్లు చాలా శక్తిని కోల్పోతాయి. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా చెట్లు బలహీనపడతాయి. కాబట్టి చెట్లకి నీటిని సమృద్ధిగా ఇవ్వడం ద్వారా చెట్లు తిరిగి కోలుకుంటాయి. ఇప్పుడు కొమ్మ కత్తిరింపులు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. విశ్రాంతి తర్వాత ఎండిన, ఇంకా అడ్డదిడ్డంగా పెరిగిన, అలాగే నేలని తాకి ఉన్న కొమ్మల్ని తీసివేస్తూ ఉండాలి. అలాగే కాపు కాసిన కొమ్మల్ని ఒక కణుపు వెనకకు కత్తిరించుకోవాలి. గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి గాలి లోపలికి ప్రసరించేలాగా తల మీద 3 నుండి 4 అంగుళాల మందమున్న కొమ్మల్ని కోసి వాటి మధ్య ఖాళీల్ని ఏర్పరచుకోవాలి. ఈ విధంగా కత్తిరించినందున మధ్యాహ్నం సమయాల్లో ఎండ చెట్ల మొదళ్లపైన పడుతుంది. అవసరమైతే తూర్పు పడమర దిశల్లో కూడా 2 నుండి 3 అంగుళాల మందమున్న కొమ్మల్ని కత్తిరించి కొమ్మల మధ్యలో ఖాళీ ఏర్పడేలా చేసినట్టయితే సూర్యుడు తూర్పును పుట్టి పడమర దిశకి ప్రయాణించేటప్పుడు సూర్యరశ్మి ఖాళీ ప్రదేశాల ద్వారా లోపలికి ప్రసరిస్తుంది. ఈ కత్తిరింపుల వల్ల కొమ్మలు ఆకులు ఎక్కువగా పుట్టే రకాలైన ఆల్ఫెన్సో, బంగినపల్లి, నీలం ఇటువంటి రకాలకి తప్పనిసరిగా చేసుకోవాలి. ఫ్రూనింగ్సా, ఫ్రూనింగ్ నైఫ్, ఫ్రూనింగ్ సికేచర్ ఇటువంటి పరికరాలు కొమ్మ మందాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. మామిడి కొమ్మల్ని పైనుంచి కిందకి 3వ కణుపు వరకు కత్తిరించిన తర్వాత దీనికి తక్షణ చర్యగా 10 గ్రాముల యూరియా, దీంతోపాటుగా 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే తొందరగా చెట్లు కోలుకొని కొత్త చిగుర్లు పెరుగుతాయి. అలాగే కత్తిరింపులు చేసిన తర్వాత బోర్డో పేస్ట్ లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ని పూసిన తర్వాత మళ్లీ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని చెట్లపై పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా కొమ్మల్ని ప్రతి సంవత్సరం కత్తిరింపులు చేయడం వల్ల చెట్టులో క్రమం తప్పకుండా కాపు నిలకడగా వస్తుంది. అంతేకాకుండా గాలి ఇంకా వెలుతురు సక్రమంగా అందడం వల్ల చీడపీడలు తెగుళ్లు ఆశించకుండా నివారించడానికి వీలవుతుంది. అలాగే తొలకరి వర్షాలు పడిన తర్వాత తోటల్లో వాలుకి అడ్డంగా చెట్ల మధ్యన 2 నుండి 3 సార్లు దున్నుకోవాలి. దీనివల్ల వర్షపు నీరు ఇంకిపోవడం, ఇంకా పురుగుల యొక్క గుడ్లు మరియు ప్యూపా దశలు సూర్యరశ్మి తగిలి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మామిడి కొమ్మ కత్తిరింపుల తర్వాత ప్రతి సంవత్సరం సేంద్రియ ఇంకా రసాయన ఎరువుల్ని తప్పనిసరిగా వేసి దిగుబడిని బాగా పెంచుకోవచ్చు. తోటని దున్నే సమయాల్లో

0: ఎకరానికి 4 నుండి 5 టన్నులు బాగా మాగిన పశువులెరువు, అలాగే 200 కిలోల జిప్సంని చెట్లు మధ్య చల్లుకొని కలి దున్నుకోవాలి. తోటని దున్నే సమయంలో ఎకరానికి 4 నుండి 5 టన్నుల బాగా మాగిన పశువులెరువు, ఇంకా 200 కిలోల జిప్సంని చెట్లు మధ్య చల్లుకొని కలి దున్నుకోవాలి. చెట్లు మధ్య దున్నడం పూర్తయిన తర్వాత చెట్టు వయసును బట్టి ఎరువుల మోతాదుని 2 సమభాగాలుగా చేసి కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత ఒకసారి, ఇంకా కాయ బఠానీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు ఒకసారి వేసుకోవాలి. ఎరువుల మోతాదుని 1 సంవత్సరం వయసున్న ప్రతి చెట్టుకి 25 కిలోల పశువుల ఎరువు, 217 గ్రాముల యూరియా, అలాగే 625 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 167 గ్రాముల మ్యూరట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. 5 సంవత్సరాల వయసున్న చెట్టుకి 50 కిలోల పశువుల ఎరువు, ఇంకా 1085 గ్రాముల యూరియా, 3125 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. అలాగే 10 సంవత్సరాలు లేదంటే అంతకన్నా ఎక్కువ వయసున్న చెట్లకి 60 నుండి 70 కిలోల పశువుల ఎరువు, ఇంకా 2170 గ్రాముల యూరియా, అలాగే 625 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1670 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. కొత్త
1: ఇంతవరకు వ్యవసాయ సమాచారం శీర్షికన మామిడిలో కోత అనంతరం మెలకువలు అనే అంశంపై శ్రీమతి సిహెచ్ కమలారాణి అందించే సమాచారం విన్నారు. ఇంతవరకు పల్లె సీమలు కార్యక్రమం విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మెరుపు కలలు సినిమా నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాటను వింటారు. సంగీతం రెహమాన్, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

ఇప్పుడు నువ్వే నువ్వే సినిమా నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారో, సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సాంస్క్రిట్ టాక్ వింటారు. సామాజిక దర్పణ రీతాయః చాణక్య నీతయః అనే అంశంపై శ్రీ మంగిపూడి కామేశ్వరరావు గారి ప్రసంగాన్ని వింటారు.
1: సామాజిక దర్పణ రీతయః చాణక్య నీతయః సంస్కృత సాహిత్య శాస్త్రే నీతిశాస్త్రే చ కౌటిల్యస్య అర్థశాస్త్రస్య చాణక్య నీతీనాం అతి విశిష్టం స్థానం విద్యతే. అర్థశాస్త్ర నిర్మాణేన మహాన్ పండితః చాణక్యః సమాజాయ మహోపకారం చకార. కథం ఇతి చేత్, తస్మిన్ శాస్త్రే పంచదశ అధ్యాయాః సంతి. పునరపి అనేక ప్రకటన రూపేణ విభజ్య రాజ్యపరిపాలన పద్ధతయః, న్యాయవ్యవస్థ, కోశాగారవ్యవస్థ, దండనీతయః, ప్రజాక్షేమాయ రాజ్ఞః కర్తవ్యాని, రాజ్యం కథం రక్షణీయం, రాజ్యం కథం పరిపాలనీయం, ఏవం ఆర్థిక సంబంధి అనేకాన్ విషయాన్, వ్యాపార సంబంధి విషయాన్ సర్వాన్ చాణక్యః స్వకీయే అర్థశాస్త్రే విలిఖ్య సర్వేషాం పాలకానాం పరిపాలకానాం మార్గదర్శీ పథప్రదర్శకః చ అభూత్. తథైవ చాణక్యః నీతిశాస్త్రనిర్మాణమపి సమాజహితాయ, ప్రజాసు సద్బుద్ధిప్రవర్తనాయ, సన్మార్గప్రదర్శనాయ చ అలిఖత్. తస్య నీతిశాస్త్రే ప్రస్తుత సమాజ అనుగుణ అనేకాన్ అంశాన్ ఉట్టంకితవాన్ ఆర్యచాణక్యః. అస్యైవ కౌటిల్యః ఇతి అపరం నామ అస్తి. వస్తుతః అస్య నామ విష్ణుగుప్తః ఇతి ప్రఖ్యాతః. అసౌ చాణక్యః స్వనీతిశాస్త్రే అత్యంత సమాజ ఉపయుక్త సుభాషితాని సూక్తయః చ అలిఖత్. తేషు సుభాషితేషు కానిచన అత్ర ప్రస్తూయంతే సవిస్తరేణ క్రమశః తద్యథా. ధర్మాచరణ విషయే చాణక్యః ఏవం ఉక్తవాన్, త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం, భజ దైవ మహోరాత్రం, స్మర నిత్యమనిత్యతాం. అర్థాత్ దుర్జనైః అర్థాత్ దుష్టైః సాకం సహవాసః మాస్తు, సజ్జనానాం సాంగత్యే భవ, అహర్నిశం తవ ఇష్టదైవం భజతు. ఇదం జీవితం ఇదం యవ్వనం చ న శాశ్వతం ఇతి జానీహి ఇతి తస్య శ్లోకస్య అర్థః. తథైవ కర్మఫల విషయే కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధిః కర్మానుసారిణీ చ ఇతి అపి ఉవాచ. రాజ్యవ్యవస్థా విషయే చాణక్యః బహు సుందరం శ్లోకం ఉవాచ. అయం తు శ్లోకః జగత్ప్రసిద్ధః, రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాః, పాపే పాపరతాః సమాః, రాజానమనువర్తంతే రాజానమనువర్తంతే, యథా రాజా తథా ప్రజాః యథా రాజా తథా ప్రజాః. అర్థాత్ యది దేశస్య రాజా ధర్మవర్తనః చేత్ తర్హి ప్రజాః ధర్మపరాయణాః భవంతి, యది రాజా పాపీ చేత్ తర్హి ప్రజాః అపి పాపినః భవేయుః. అతః సదా సర్వదా ప్రజాః రాజానం అనువర్తంతే అనువర్తేయుః అపి. అన్యస్మిన్ సందర్భే మానవానాం సహజ లక్షణానాం విషయేపి సుందరతయా ఉక్తవాన్ అసౌ చాణక్యః. దాతృత్వం

ఇలా అనేక విషయాలను వివరించి ఆర్థిక శాస్త్ర సంబంధిత వ్యాపార సంబంధిత అనేక రకములైన విషయములను బహు చక్కగా వివరించి ప్రజలపై విధించే పన్ను విధానాలను చాలా విపులంగా ప్రముఖంగా తన అర్థశాస్త్రంలో వివరించి ప్రజలకు పాలకులు కల్పించవలసిన సౌకర్యముల గురించి కూడా చాణక్యుడు తన అర్థశాస్త్రంలో బహు చక్కగా వివరించి పరిపాలకులకు మార్గదర్శిగా దిక్సూచిగా ఆదర్శప్రాయంగా నిలిచాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అదేవిధంగా చాణక్యుడు నీతిశాస్త్రాన్ని కూడా సమాజ హితం కొరకు, నీతి నియమాల పాలన కొరకు, నైతిక విలువలను పెంపొందించే విధంగా పిల్లలలో, పెద్దలలో, పాలకులలో, అందరిలో, ముఖ్యంగా పరిపాలకుల బుద్ధి మంచి మార్గంలో పయనించే విధంగా నీతిశాస్త్రాన్ని రచించాడు. ఈ చాణక్యునికి కౌటిల్యుడు అనొక మరొక పేరు కూడా ఉంది. తల్లిదండ్రులు ఇతనికి పెట్టినటువంటి పేరు వస్తుత విష్ణుగుప్తుడు. ఈ మహానుభావుడు తన నీతిశాస్త్రంలో సమాజానికి అత్యంత ఉపయోగకారకములైన సుభాషితాలను, సూక్తులను రచించడం జరిగింది. వాటిలో కొన్నిటిని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ధర్మాచరణ విషయంలో చాణక్యుడు చెప్పిన మాట త్యజ దుర్జన సంసర్గం అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే దుర్మార్గుల సాంగత్యాన్ని విడిచిపెట్టవయ్యా, మంచివారితో అనగా సజ్జనులతో కలిసి ఉండు, రాత్రి పగలు నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు, ఈ జీవితం కానీ ఈ సుఖాలు కానీ శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోమని చెప్పాడు మహానుభావుడు. అదేవిధంగా కర్మఫల విషయంలో చాణక్యుడు చెప్పిన వాక్యం చాలా ప్రశస్తమైనది. కర్మాయత్తం ఫలం పుంసాం బుద్ధిహి కర్మానుసారిణి అని. అంటే కర్మఫలం కర్మకు లోబడి ఉంటుంది, మానవుల బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది అన్నమాట. రాజ్య పరిపాలన విషయంలో చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పాడు. ఇది నిజంగా ఈనాటికి ఏనాటికి ఎల్లప్పుడూ చాలా చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. దేశాన్ని పరిపాలించే రాజు ధర్మవర్తనుడైతే ప్రజలు కూడా ధర్మప్రవర్తనులై ఉంటారు. అలా కాకుండా దేశాన్ని పాలించేటువంటి రాజు పాపాత్ముడైనట్లయితే ప్రజలు కూడా పాపకర్మలను ఆచరిస్తూ ఉంటారు. రాజు తటస్థంగా ఉంటే ప్రజలు కూడా తటస్థంగానే ఉంటారు. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా ఆ విధంగానే ఉంటారు, వ్యవహరిస్తారు అనే విషయాన్ని యథా రాజా తథా ప్రజా అనే వాక్యం ద్వారా ప్రపంచానికంతటికి చాటి చెప్పాడు ఆ మహానుభావుడు. ఇంకొక సందర్భంలో మానవుడిలో సహజంగా ఉండవలసిన లక్షణాలను గురించి చెప్తున్నాడు. దానగుణం, ప్రియముగా సంభాషించుట, ఎదుటివారిని నొప్పించకుండా సహనగుణం కలిగియుండుట, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనగా మంచి ఏది చెడు ఏది అనేటువంటి వివేకముతో కూడిన జ్ఞానమును కలిగియుండుట అనే ఈ నాలుగు గుణములు మనిషికి జన్మతః రావాలే కానీ అభ్యాసం వలన రావు అన్నాడండి ఆయన. చాలా చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. అదేవిధంగా చాణక్యుడు చదువుకున్నటువంటి వైశిష్ట్యాన్ని చాలా శ్లోకాల్లో అద్భుతంగా చెప్పాడు. పాండిత్యం, రాజుకు ఉండే హోదా లేకపోతే అధికారం ఎప్పటికీ ఒకటి కావు. ఎందువల్లంటే దేశాన్ని పరిపాలించే రాజు తన దేశంలో మాత్రమే పూజింపబడతాడు, కానీ విద్వాంసుడు చదువుకున్నవాడు అన్ని చోట్ల సర్వే సర్వత్రా సమానంగా ఆ గౌరవాన్ని పొందుతాడయ్యా. అలాగే స్నేహం విషయంలో ఒక్క మంచి మాట చెప్పాడు ఆయన. మన ఎదుట చాలా ప్రియంగా మాట్లాడుతూ, మన పరోక్షంలో మనకు అప్రియంగా మాట్లాడుతూ మనకు హాని చేసేవాడు, దుష్ప్రచారం చేసేవాడు అయిన మిత్రుణ్ణి ఎప్పుడూ దగ్గరకు రానివ్వకయ్యా. అటువంటి వాడు చాలా ప్రమాదకారి. వాడు పయోముఖ విషకుంభం లాంటి వాడు. అంటే కొందరి యొక్క మనస్సు విషపూరితంగా ఉంటుంది, కానీ వారు పైకి మాత్రం చాలా స్వచ్ఛంగా నిర్మలంగా కనబడుతూ ఉంటారు. వాళ్ళు మరీ చాలా చాలా చాలా ప్రమాదకరమైన వాళ్ళు అని చెప్పి చాణక్యుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా అనేక రకములైనటువంటి విషయములను, సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలను

0: తన చాణక్య నీతిశాస్త్రంలో వందల వందల శ్లోకాలలో చెప్పి ఈ ప్రపంచానికి మహోపకారం చేసినటువంటి మహనీయుడు మహాపండితుడు ఆర్య చాణక్యుడు.
1: ఇంతవరకు సామాజిక దర్పణ రీతయః చాణక్య నీతయః అనే అంశంపై శ్రీ మంగిపూడి కామేశ్వరరావు ప్రసంగాన్ని విన్నారు.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పిఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పిఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పిఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పిఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పిఎస్ సంచయ్తో.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా చందమామ సినిమా నుండి కార్తీక్ ఎంఎం శ్రీలేఖ పాడిన పాటను వింటారు.
5: Moonlight is warmer, both our love went together, Chanda Mama, Chanda.

0: గౌతమ్ ఎస్ఎస్సి సినిమా నుండి కార్తీక్ సునీత పాడిన పాటను వింటారు.
1: గగనము నీలే మహారాజు,
2: తర్వాత

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని విక్టోరియాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని స్వాగతం పలికారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ భారతదేశానికి అత్యంత విలువైన సముద్ర తీర భాగస్వామి, ఆప్తమిత్రుడు అని కొనియాడారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా 2 దేశాల ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చటమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుందని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద లభించిన స్వాగతానికి గాను అక్కడ స్థిరపడిన భారతీయ సమాజానికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సీషెల్స్ దేశ స్వాతంత్ర స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావటం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం అందించే సహకారం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం పురస్కరించుకుని ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎంఎస్ఎంఈ రంగం మొదటి తరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వారిలోని వ్యాపార నైపుణ్యానికి అద్దం పడుతోందని కొనియాడారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ దేశం నుంచి జరిగే మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ రంగం దాదాపు 50% వాటాను కలిగి ఉండటం విశేషమన్నారు. భారత టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో భారత టాక్సీ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార రంగంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయి అని కొనియాడారు. డ్రైవర్లను కార్మికులుగా కాకుండా సారథులుగా పరిగణిస్తూ వారిని నేరుగా భాగస్వాములను చేయటం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల డ్రైవర్లకు వారి సంపాదనలో సింహభాగం దక్కుతుందని, అదే సమయంలో ప్రయాణికులకు కూడా సురక్షితమైన, సరసమైన ధరలకే ప్రయాణ సేవలు అందుతాయని పేర్కొంటూ,
1: భారత్ టాక్సీ బన్నే కా సబ్సే పెహలా కారణ హై కి హమారే సార్థియో కా ఔర్ హమారే గ్రాహకో కా కిసీ కా భీ శోషణ న హో. आज मैं गर्व से कहता हूं, भारत टैक्सी के साथ जुड़े हुए 7 लाख साथी भारत टैक्सी के मालिक है, शेयर होल्डर. जब आप शेयर होल्डर बनते हो तो कंपनी अपनी आपकी बन जाती है और इसी के कारण सम्मान भी मिला, सुरक्षा भी मिली और समृद्धि भी मिलने वाली है.
0: కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ది సదస్సు 2026 రేపు ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు గ్రామీణ భారత అభివృద్దికి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్ను ఈ సదస్సులో ఖరారు చేయనున్నారు.

0: ముఖ్యంగా వీబీజీ రామ్జీ చట్టం అమలు, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికా రచనల బలోపేతం, నిధుల సంపూర్ణ వినియోగం వంటి అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దేశీయ ఆరోగ్య రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29న న్యూఢిల్లీలో పలు డిజిటల్ వినూత్న సేవలను ప్రారంభించనున్నారు. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగపడిన ఆరోగ్య సేతు యాప్ను ఇప్పుడు మరిన్ని అధునాతన పర్సనల్ హెల్త్ రికార్డు ఫీచర్లతో సరికొత్తగా ఆరోగ్య సేతు 2.0గా తీసుకువస్తున్నారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఆధారిత ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆసుపత్రుల క్లినికల్ విధానాల డిజిటలైజేషన్ కోసం ఈ సుశ్రుత్ క్లినిక్ యాప్ను తీసుకువస్తున్నారు. ఈ సరికొత్త డిజిటల్ సేవలు వైద్య రంగంలో భాగస్వాములైన ఆసుపత్రులు, బీమా సంస్థలు రోగుల మధ్య సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. లండన్లో ఈరోజు ఇండియా యూకే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ బిజినెస్ ప్లీనరీ జరిగింది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాణిజ్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. బ్రిటన్ కంపెనీలతో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచిస్తూ,
1: In my humble opinion, the right way to come in quickly, for both the British businesses and Indian businesses, it'll wedge your way in faster. Not compulsory, of course, your choice. If you are confident you can do it on your own, that's great. But that could also be one pathway which can make your journey faster. And what he just spoke about 22 ratings, country ratings around the world, being changed to converge with the findings of CareEdge is a matter of deep pride for every Indian.
0: ప్రపంచంలోనే మొట్టమొదటి కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని అణుశక్తి శాఖ కార్యదర్శి అజిత్ కుమార్ మహంతి ఈరోజు ప్రారంభించారు. తమిళనాడులోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్లో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి వెలువడే అణు ఉష్ణశక్తి ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ఈ అత్యాధునిక ప్లాంట్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్ల మైలురాయిని చేరుకుంటోంది. సామాన్య పౌరుడికి సాంకేతికతను చేర్చటమే ధ్యేయంగా 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం నేడు కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల తయారీ, చౌకైన ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగా దేశాన్ని సరికొత్త వృద్ధి పథంలో నడిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 11 ఏళ్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ దాదాపు 4 రెట్లు పెరగడమే కాకుండా నాడు జీబీ డేటా ధర 269 రూపాయలు ఉండగా నేడు అది కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయలకు పడిపోయింది. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత తౌకగా డిజిటల్ సేవలు అందిస్తున్న దేశంగా భారత్ అవతరించింది. అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోరులో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్తో పాటు రౌనక్ చౌహాన్, దేవికా సిహాగ్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి సెమీఫైనల్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో దేవికా సిహాగ్ జపాన్ క్రీడాకారిణి రికో గుంజును వరుస గేముల్లో ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. భారత సీనియర్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్లో చైనీస్ తైపీకి చెందిన లివో జువోఫుపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ రాజధాని

0: విక్టోరియాకు చేరుకున్నారు. భారత్ టాక్సీ సేవలను రాబోయే 2 ఏళ్లలో 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాపార వర్గాలకు సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాట వింటారు. రాజకోట రహస్యం సినిమా నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం విజయ కృష్ణమూర్తి, సాహిత్యం సి నారాయణరెడ్డి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వరిలో కాండం తొలిచే పురుగు ముందు జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఈ మాసపు పాట వందే మాతరం అంది మాతరం. రచనా సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గాయకులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి శిష్కళ శారద, శ్రీ డివి మోహన కృష్ణ. 7:20 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు జయంతి, తెలుగు నవల కథ సినిమా హాస్య కథ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. తర్వాత అంశంగా లేఖావళి, అలాగే పుష్పాంజలి సమాచార వాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ శ్రీ పి శ్రీనుబాబు అందించనున్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:55 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ 135వ సంచిక వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ జీవి సురేష్ కుమార్ పాడిన భక్తి గీతాలను వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో భాగంగా సహృదయ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు. 2:31 బాలభారతి కార్యక్రమంలో శ్రీకాకుళంలోని ఆక్స్ఫోర్డ్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 3:00 తెలుగులో నాటిక, సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 6:30 రేడియోలో ICC మహిళల T20 ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్కు సంబంధించిన హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం ఉంటుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో రోజువారీ ప్రసారాలు ఉంటాయి. 6:30 సాయం సమీరం. 7:15 పల్లె సీమలు కార్యక్రమంలో వాతావరణంలో వస్తున్న మార్పులు, వ్యవసాయ సమగ్ర యాజమాన్యం అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి మౌనికా గారి ప్రసంగం వింటారు. తదుపరి అంశంగా జానపద గీతం, చివరి అంశంగా వ్యవసాయ సమాచారం, చిరుధాన్యపు రైతులకు జాగ్రత్తలు అంశాన్ని శ్రీమతి సిహెచ్ కమలారాణి అందిస్తారు. 8:00 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్కు తెలుగు అనువాద రూపమైన మనసులో మాట వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమంలో పండిత్ సుధీర్ పాండే తబలా వాదనను, విద్వాన్ ఎన్ఎస్ కళ్యాణరామన్ మృదంగ వాదనను వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 7.3 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 13.4 మిల్లీమీటర్లు. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు ఈరోజు నుండి ఈ నెల 30 వరకు వాతావరణ హెచ్చరిక. తీర ప్రాంతాల్లో మరియు సముద్రంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో సముద్రంలో చేపలు పెట్టేవారు వేటకు వెళ్ళవద్దని సూచించడమైనది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14:53. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.